శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 1వ తేదీ, ఈరోజు బుధవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. గ్రామీణ ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వారి జీవనోపాధుల మెరుగుదలకు విశ్వవిద్యాలయాలు వినూత్న ఆలోచనలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. అటవీ ఉత్పత్తులు, చేతి వృత్తులు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కలు, పర్యావరణ పర్యాటకం, వ్యవసాయానుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచేలా చూడాలని అన్నారు. విద్యార్థులు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం నిన్న విశాఖపట్నంలో నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చేలా కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై సర్వీసు ప్రొవైడర్లు ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షించారు. మొబైల్ నెట్వర్క్ కవరేజ్ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నుంచి అందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యం మొదలు శాస్త్రీయ అవగాహన, డిజిటలైజేషన్ వరకు బహుళ కోణాలు ఆవిష్కరించడానికి పీఎం శ్రీ పాఠశాలలు దోహదం చేస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ కింద నిర్వహిస్తున్న మోడల్ పాఠశాలను మంత్రి నారా లోకేష్తో కలిసి నిన్న సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 30 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జూన్ 20 వరకు ఉన్న పిల్లల ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని సూచించింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు రావడంతో జూన్ 30 వరకు ఉన్న సంఖ్యను తీసుకోవాలని ఆదేశించింది. బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన 2 సరికొత్త వరి వంగడాలను ప్రయోగాత్మక సాగు నిమిత్తం విడుదల చేశారు. 7 జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు ఏరువాక కేంద్రాలు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయాల ద్వారా అందజేస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు, నాణ్యమైన బియ్యం ఉత్పత్తి లక్ష్యంగా వీటిని అభివృద్ది చేశామని, 3 ఏళ్లపాటు ప్రయోగాత్మక సాగు పూర్తయ్యాక మార్కెట్లోకి విడుదల చేయడానికి అనుమతి కోసం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పంపుతామని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త కృష్ణవేణి తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ఇతర నివాస సంస్థల్లో అంటువ్యాధుల వ్యాప్తిని అరికెట్టేందుకు ఇన్స్పెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కమిటీలు సంక్షేమ వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, ఆహార భద్రత, పరిసరాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు నివాసితుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: సమయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
2: महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482.2 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
3: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం, అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన, మీకోసం అన్ని జమ చేసి పెట్టినా.
1: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

0: అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వృద్దికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
2: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
3: చెప్పండి.
4: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
3: గుడ్ గుడ్.
5: కాఫీ టైమ్ ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
6: ఏంట్రా 5,000?
7: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
6: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
7: అవునా, అదేలాగా?
6: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
7: హే, సూపర్ ఐడియా రా.
8: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
9: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
7: సరే మా.
9: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
7: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
9: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు, అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
8: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
10: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
11: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
12: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
13: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
0: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
10: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా హుషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15 తేదీ

0: వరకు పొడిగించింది. బీపీ జీరాంజీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలనే భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి, స్థిరత్వం, ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిగా నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: జనజాతీయ విశ్వవిద్యాలయ విశేష రూపే అపేక్షా కి జాతి హి జనజాతీయ భాషా బోలియా సంరక్షణ పర మిషన్ మోడ్ మే కామ కరేంగే. ముజె బతాయా గ్యా హై కి సంస్థా కే ట్రైబల్ స్టడీజ్ విభాగ ద్వారా కుయీ ఔర్ సావరా సమేత అనేక జనజాతీయ బోలియో కే డాక్యుమెంటేషన్ కో లేకర్ కే ఇసీ ప్రకార సే జమీనీ కార్య కియా జా రహా హై.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్దం, లిపిబద్దం చేయడాన్ని ఆమె ప్రశంసించారు.

రష్యాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రభుత్వం జులై 15 వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలను ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మా గాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మన్సు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 10 గంటలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకువెళ్లింది. టెక్సాస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 58వ శ్లోకం. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి

మచ్చిత్తః. బుద్ధిని నా మీద నిలుపుకుని నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించినట్లయితే, మత్ ప్రసాదాత్ నా అనుగ్రహం వలన సర్వ సమస్తమైన దుర్గాణి సంసార బంధహేతువులైన కష్టాలను తరిష్యసి అంటే దాటిపోగలవు. అథ అలా కాకుండా త్వం నీవు అహంకారాత్ నేనే పండితుడుననే గర్వంతో, నశ్రోష్యసి చేత్ నా మాట కనుక వినకపోతే, వినంక్ష్యసి మోక్షాన్ని అందుకోలేక భ్రష్టుడవు అయిపోగలవు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి.

అర్జున, నేను చెప్పినట్లుగా నీవు నీ బుద్ధిని నా మీద నిలబెట్టి నీ స్వధర్మాన్ని ఆచరించినట్లయితే నా అనుగ్రహం నీకు కలిసి వస్తుంది. దానితో నీవు నీ సంసారంలో ఉండే కష్టాలను, సంసార బంధానికి హేతువులైన కష్టాలను కూడా దాటిపోగలవు. అలా కాక నేనే పండితుడనని గర్వించి నా మాట పెడచెవిన పెడితే నీకు మోక్షం అందనే అందక అన్ని విధాలా భ్రష్టుడివే అయిపోతావు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే వచ్చేసాం కాఫీ టైంలోకి. నేను మీ ఆర్జే తేజు. ఇక సక్సెస్ఫుల్ గా మనమైతే 2026 లో 6 మంత్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇంకా ఈ సంవత్సరానికి మిగిలింది ఇంకొక 6 నెలలు మాత్రమే. మరి ఈ మిగిలిన ఈ మంత్స్ లో కూడా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్ గా జరగాలి, అందరికి అంతా మంచి జరగాలని మనం కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇవాళ మన షోని స్టార్ట్ చేసేద్దామా. సో జూలై 1 కదా, మరి ఈ రోజు చాలా డే స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి, మాట్లాడుకుందాం సరదాగా. చాలా విషయాలు కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. సో ఇక్కడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను యువకుడు సినిమా నుంచి. సో వింటూ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

బ్యూటిఫుల్ సాంగ్. యువకుడు సినిమా నుంచి వినేశారు కదా దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట, అందరూ ఎంత చక్కగా నవ్వుతున్నారు కదా ఈ సాంగ్ లో. నిజంగా నవ్వడం చాలా ఈజీనే కానీ నవ్వు తెప్పించడమే చాలా కష్టం. ఏమంటారు, నిజమే కదా. మనం ఏంటంటే ఒక కామెడీ సీన్ చూసినా సరే, లేకపోతే ఒక కార్టూన్ చూసినా, ఒక జోక్ చదవగానే వెంటనే నవ్వేస్తాం. అయితే అలా నవ్వును పుట్టించడం వెనక వాటిని క్రియేట్ చేసిన వ్యక్తుల కష్టం అయితే చాలానే ఉంటుందండి. మరి నవ్వు అనేది ఒక ఇంపార్టెంట్ ఎమోషన్ అని చెప్పచ్చు. మన స్ట్రెస్ నుంచి మనం బయటపడడానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అలాగే మన మానసిక శారీరక ఆరోగ్యానికి నవ్వు కూడా చాలా మంచిది అని అనేక పరిశోధనలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే కదా. మరి ఇప్పుడు నేను నవ్వు గురించి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఈ రోజు ఇంటర్నేషనల్ జోక్ డే అనమాట. సో జూలై 1st న ప్రతి సంవత్సరం మనం ఇంటర్నేషనల్ జోక్ డేగా జరుపుకుంటూ ఉంటాం. మరి అదనమాట విషయం. సో దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఖడ్గం సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. ఈ పాట ఉంటుందండి, ఎన్నిసార్లు విన్నా చాలా నవ్వొచ్చేస్తుంది అందరికీ కూడా. సో నిజంగా దేవుడే మాయమైపోతాడు, మన రవితేజ గారు ఆ విధంగా పాడతారనమాట. సో విందాం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఖడ్గం సినిమా నుంచి. స్టేడియం 2 వివిధ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఇంటర్నేషనల్ జోక్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. నేను మీ ఆర్జే తేజు. మనమైతే ఉన్నాం కాఫీ టైంలో. మరి నవ్వు తెప్పించడం, నవ్వుని పంచుకోవడమే ఈ డే స్పెషాలిటీ అనమాట. మరి దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అంటే పెద్ద హిస్టరీ ఏం లేదు, కానీ అమెరికన్ నవల రచయిత వేన్ రీనాగిల్ అనే వ్యక్తి ఆయన రాసిన ఒక జోక్ బుక్స్ ని మార్కెట్ చేయడం కోసం ఈ రోజును సృష్టించారు అని చెప్తూ ఉంటారు. మరి ఏదేమైనా సరే ప్రజెంట్ అసలు మనం ఉన్న పరిస్థితుల్లో లైఫ్ లో కామెడీ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే రేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఏవో ఒక టెన్షన్స్, వర్క్ ప్రెజర్, స్ట్రెస్ అని అలా హడవడిగా తిరుగుతూ ఉంటారు. ఒక్క కాస్త టైం దొరికితే కావాలని ఆ రీల్స్ చూస్తూ ఉండడం, లేకపోతే కామెడీ సీన్స్ చూస్తూ మనసారా నవ్వుకోవడం. సో కొంచెం నవ్వుకోవడానికి కూడా టైం కేటాయించుకోవాల్సి వస్తుంది మనము. ఇంకా లాఫింగ్ క్లబ్స్ అనేవి చూస్తూ ఉన్నాం మనము. చాలా చోట్ల ప్రత్యేకంగా వెళ్లి నవ్వుకోవడానికి ఒక క్లబ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి రోజుల్లో ఉన్నాం అనమాట. కాబట్టి ఒకప్పుడైతే చూసుకుంటే హాస్య రచయితలు జోక్స్ మాటల్లో రాసేసి పంపించేవారు, కానీ కార్టూనిస్టులు కూడా తమ బొమ్మలతో నవ్వులు పంచేవారు. కానీ ఇప్పుడు టైం మారిపోయింది కదా, రీల్స్, మీమ్స్, స్టాండప్ కామెడీలు. సో ప్రెజెంట్ అయితే ఎక్కువగా ఇవే ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి ఎంత టెన్షన్స్ లో ఉన్నా సరే, సీరియస్ సిచ్యువేషన్స్ లో, డిస్కషన్స్ లో ఉన్నా సరే, ఏదైనా ఒక్క జోక్ చెప్తే చాలు, వెంటనే కూల్ అయిపోతాం జనాలందరం కూడా. సో అలా ఆ హాస్యం అనేది ఎవరి మనం జనరల్ గా ఎవరి మీద జోక్స్ వేసేటప్పుడు కాలేజ్ లో కానివ్వండి, ఆఫీస్ లో కానివ్వండి, సరదాగా అందరూ నవ్వుతారు కదా, సో ఒక జోక్ వేద్దాం అని అందరూ కామెడీగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండానే ఆ జోక్స్ అనేవి కొంతమంది మనోభావాలు దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ హాస్యం అనేది ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా, కించపరచకుండా ఉండాలి. సో అప్పుడే బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. అదే ఎవరైనా హర్ట్ అయ్యేలాగా మాట్లాడాము అంటే ఇంకది అది నేనేదో నేను జోక్ గా అన్నాను సారీ అని ఇలా బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత లిమిటెడ్ గా మనం జోక్స్ వేస్తే అంతే బెటర్, ఓకేనా? సో అలా ఈరోజు మీరు కూడా హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అందరూ జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి జోక్స్ ఇవన్నీ కామెడీలు అనగానే మనకి నిజంగా మూవీస్ గుర్తొస్తూ ఉంటాయి. మనం పాత సినిమాల్లో కూడా చూడొచ్చు కొన్ని సాంగ్స్ అయితే.

నాకు ఒకటి గుర్తొచ్చింది, పాతాల భైరవి సినిమాలో సాంగ్ అనమాట. సో అప్పట్లో రేలంగి గారు, పద్మనాభ గారు, సో ఈ పద్మనాభం గారు ఇంకా చాలా మంది కమీడియన్స్ వాళ్ళకి స్పెషల్ గా సాంగ్స్ కూడా ఉండేవి. తర్వాత బ్రహ్మానందం గారు, అలీ గారు, సునీల్, ఇలా వీళ్ళకి కూడా అలా మంచి మంచి సాంగ్స్ ప్రత్యేకంగా సినిమాల్లో వాళ్ళకు ఒక మంచి రోల్ ఇచ్చి సినిమా ఫుల్ లెంత్ లో వాళ్ళకు ఒక పర్టికులర్ సీన్స్ కేటాయించేవాళ్ళు. సో కామెడీ కోసం కొంత టైం ఉండేది సినిమాల్లో. ఇక్కడ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటున్నాయి. కామెడీ పార్ట్ అనేది కొంచెం తగ్గిందనే చెప్పాలి ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే. ఏదేమైనా చక్కగా కామెడీని ఎంజాయ్ చేస్తూ జోక్స్ ని కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి. హ్యాపీ ఇంటర్నేషనల్ జోక్స్ డే. మరి మీకోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
2: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
1: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
2: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
1: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
2: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక 7:44 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే కాఫీ టైంలో మనం ఉన్నాం. సో బ్యూటిఫుల్ సాంగ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి వినేశాం కదా. సో శంకర్ దాదా ఎంబీబీఎస్, ఒక దాదా ఎంబీబీఎస్ చదవడం, సో ఈ సినిమా స్టోరీ అలా ఉంటుంది కదా. సో నిజంగా డాక్టర్స్ గొప్పతనాన్ని మనం మాటల్లో చెప్పలేం. వైద్యో నారాయణో హరి అనే మాట వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. డాక్టర్స్ కేవలం వ్యాధులకు చికిత్స చేసేవారే కాదు, దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన యోధులు. మరి ప్రజల ఆరోగ్యమే దేశ అభివృద్ధికి పునాది. మరి దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా మార్చడంలో వైద్యుల పాత్ర ఎంతగానో ఉంది అని చెప్పచ్చు. మరి ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డే అన్నమాట. ప్రతి సంవత్సరం జూలై 1న ప్రముఖ వైద్యులు, విద్యావేత్త అయిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఇదే రోజున ప్రతి సంవత్సరం మనం ఆయన వైద్య రంగానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటూ వస్తున్నాం. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
3: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
4: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
3: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
4: सच?
3: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
4: समझ गया.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. సో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ కాఫీ టైంని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. సో 7:52 అయిపోయింది క్లాక్ టో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఛాంపియన్ సినిమా నుంచి రామ్ మిర్యాల వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ వినేసాము. ఇక మనమైతే నేషనల్ డాక్టర్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. పగలు రాత్రి తేడా లేకుండా అవసరమైతే ఫ్యామిలీస్కి కూడా దూరంగా ఉంటూ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా తమ డ్యూటీని నిర్వర్తిస్తూ ఉంటారు డాక్టర్స్. మరి ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడైతే డాక్టర్స్ చాలా వరకు సోషల్ మీడియా ద్వారా మనకి చాలా దగ్గరగా అందుబాటులో ఉంటున్నారు, కావాల్సిన సలహాలు ఇస్తున్నారు. ఇంకా డాక్టర్స్ ట్రీట్మెంట్ గురించే కాకుండా వ్యాధుల నివారణ గురించి, వ్యాక్సిన్స్ ఇంపార్టెన్స్ గురించి కూడా, అలాగే పరిశుభ్రత, పోషకాహారం, హెల్దీ లైఫ్ స్టైల్ గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉన్నారన్నమాట ఎప్పటికప్పుడు. ఇక చాలా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా, అలాగే ఇంకా మారుమూల ప్రాంతాల వారికి కూడా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలాగా కృషి చేస్తున్నారు డాక్టర్స్. మరి ఈరోజు డాక్టర్స్ సేవలను గుర్తించి వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే అందరికీ.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ఒక చిన్న అనౌన్స్మెంట్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు దరఖాస్తుల ఆహ్వానం కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా అసైన్మెంట్ పద్ధతిపై దరఖాస్తులు. అర్హతలు: తెలుగు ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, అలాగే ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణ, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత. ఇక వయోపరిమితి చూస్తే 35 సంవత్సరాలలోపు ఉండాలి. విద్య: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక దరఖాస్తు సమర్పణ గడువు 31 జులై 2026. ఈ తేదీలోపు దరఖాస్తులను ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పని దినాలలో సమర్పించగలరు.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. డిజిటల్ అక్షరాస్యతకు సర్వీస్ ప్రొవైడర్లు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షించారు. ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర ద్వారా అందిస్తున్న సేవలు, సంజీవని పథకం సహా

ఉత్తర్వులిచ్చింది. రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ప్రాంగణాల్లో పనిచేస్తున్న 83 మంది బోధనా సిబ్బందికి టైం స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వీరికి ఎంటీఎస్ వర్తింపజేసింది. ఓటర్ల ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని సిపిఎం రాష్ట కమిటీ కోరింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని దరఖాస్తులు సమర్పించేందుకు గడువును కనీసం నెల రోజులు పొడిగించాలని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఓటర్లకు అవగాహన, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు తగినంత సమయం లేకపోవడం, వృద్ధులు, దివ్యాంగులు, పేదలు, వలస కార్మికులు తదితరులు ఎస్ఐఆర్లో భాగస్వాములు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనివల్ల అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదముందని ఆ ప్రకటనలో పేర్కొంది. పోలీస్ శాఖ అందించే వివిధ రకాల పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు వీలుగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పోర్టల్తో ఆధార్ ఐడెంటిఫికేషన్ అనుసంధానిస్తూ రాష్ట ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీస్ శాఖ నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్, ఫిర్యాదులు, పోలీసు పిటిషనర్ల రిజిస్టేషన్, యాక్సిడెంట్స్ వెరిఫికేషన్, పోగొట్టుకున్న పత్రాల నివేదిక వంటి వివిధ పౌరసేవలను పొందేవారి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ ఐడెంటిఫికేషన్ వినియోగించుకునేందుకు దీని ద్వారా అవకాశం కల్పించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో భాగంగా ఓటర్లకు సులభతరమైన సేవలు అందించేందుకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలు సౌకర్య కేంద్రాలుగా పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వాటిని భర్తీ చేయించి తిరిగి సేకరిస్తున్నారు. ఓటర్ల జాబితాలో ఓటర్లుగా ఉండి బీఎల్ఓ పరిధిలో నివాసం లేని వారి ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్ ద్వారా అందజేయడంతో పాటు ఆన్లైన్ ద్వారానే తిరిగి సేకరిస్తున్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పూరింపచేసే అంశాల్లో ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలను సందర్శించి నివృత్తి చేసుకోవచ్చునని కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్బీన్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దేవరా నుంచి సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. 8:09 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇక నేను మీ ఆజే తేజు. ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్స్ ఎలా ఉంటాయబ్బా చూసేస్తే ఒకసారి. పెట్రోల్ వచ్చేసి 117.25 రూపీస్ పర్ లీటర్ గా ఉంటుంది. అలాగే డీజిల్ ప్రైస్ వచ్చేసి ఇవాళ 104.96 రూపీస్ పర్ లీటర్ గా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటాయి. అలాగే గోల్డ్ సిల్వర్ రేట్స్ గురించి కూడా మనం ఒకసారి చూసేస్తే 24 క్యారెట్స్ బంగారం ధర 1 గ్రామ్ 14,205 రూపాయలు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 13,021 రూపాయలు. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 10,654 రూపాయలు. అలాగే వెండి ఈరోజు గ్రామ్ వచ్చేసి 244.90 రూపాయలు. ఇలా ఉంటాయన్నమాట ధరలు అయితే. ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. జాబ్ నోటిఫికేషన్ కూడా మీకోసం చెప్తాను. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: FM 101.3.

ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా, నేను మీ ఆర్జే తేజు. అండ్ వాల్టర్ వీరియర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాము. ఇక గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమున్నాం. ఇక ఈ రోజు జాబ్ నోటిఫికేషన్ గురించి ఏం మాట్లాడుకోబోతున్నాం, ఏ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు అనమాట, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ అలాగే గ్రేడ్ 3 అనమాట. ఈ 2 కేటగిరీస్లో పోస్టులు రిలీజ్ అయ్యాయి. టోటల్గా ఎన్నున్నాయంటే 6557 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 30th జూన్, సో నిన్నటి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక 29th జూలై ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట, 2026 29th జూలై. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు చూసుకుంటే 323 ఉన్నాయి. అలాగే గ్రేడ్ 3 అయితే మాత్రం 6234 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పోస్టులని బట్టి 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉన్నారు. సో కొన్ని పోస్టులని బట్టి అనమాట ఈ స్టడీస్ ఎలిజిబిలిటీ అనేది. సో డీటెయిల్డ్గా నోటిఫికేషన్ ఒకసారి చదువుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. సో పూర్తి డీటెయిల్స్ కోసం rrbapply.gov.in ఈ వెబ్సైట్ని కనుక విజిట్ చేస్తే క్లియర్గా నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇక జూలై 1 కదా ఈరోజు రాబోతున్న బోల్డ్ అని మార్పులు కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం మన దేశంలో వచ్చే మార్పుల గురించి. సో వింటూ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంత సేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఓ ఐ యామ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్

0: పోలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం ఉన్నాం. ఈ మాయ పేరేమిటో మూవీ నుంచి నాకైతే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. ఇక 8:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఈ జూలై 1st నుంచి కూడా ఇండియాలో ఇంప్లిమెంట్ చేయబోతున్న కొత్త రూల్స్ అండ్ చేంజెస్ గురించి తెలుసుకుందాం అన్నాను కదా. సో ఈ చేంజెస్ ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో అటు ఆదాయపు పన్ను, అలాగే ఆధార్, పాస్పోర్ట్, ఈపీఎఫ్, అలాగే రైల్వే సర్వీసెస్ ఇలాంటి రంగాలను ప్రభావితం చేస్తాయి. సో మనం ఈ నిబంధనల గురించి ముందుగానే తెలుసుకోవడం అండ్ వాటిని ఫాలో అవ్వడం చాలా ఇబ్బందులు ఏమీ లేకుండా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ముందుగానే మనం ఇవన్నీ తెలుసుకొని ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. అండ్ ఇక సో ఫస్ట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి మాట్లాడుకోవాలి. సో జూలై 31st డెడ్ లైన్ అనమాట. సో జూలై 31st డెడ్ లైన్ అని చెప్పారు కాబట్టి ఆ లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చేసేసుకుంటే బెటర్. ఒకవేళ ఆ గడువు దాటితే జరిమానా విధిస్తారు, లేకపోతే వడ్డీ విధించడం లేదా ఇతర నిబంధనలు వర్తించే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి లాస్ట్ డేట్ వరకు కూడా ఎవరూ వెయిట్ చేయొద్దు. అండ్ సెకండ్ పాయింట్ ఆధార్ సేవల గురించి అనమాట. సో ఆధార్ సేవల్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి ఈ రోజు నుంచి. అది కూడా మరి ఆధార్ కార్డులో ఈమెయిల్ అడ్రస్ ను మనం ఇప్పుడు ఈజీగా అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించారనమాట. అది కూడా లిమిటెడ్ టైం వరకే, అంటే జూలై 1st నుంచి డిసెంబర్ 31st వరకు మాత్రమే ఫ్రీగా ఆధార్ కార్డులో ఉన్న ఈమెయిల్ అడ్రస్ ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ వెసులుబాటు అయితే ఉంది కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకుని దీనివల్ల ఏం జరుగుతుంది, గవర్నమెంట్ కానీ బ్యాంకింగ్ సర్వీసెస్, ఇతర ఆన్లైన్ సర్వీసెస్ మరింత ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈమెయిల్ అడ్రస్ ని మనం ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో జూలై 1st నుంచి డిసెంబర్ 31st వరకు మాత్రమే టైం ఉంది, అది కూడా ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఈ రోజు నుంచి అమల్లో ఉన్న పాయింట్స్, అమలు కాబోతున్న పాయింట్స్, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: 8:47 ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం మాట్లాడుకున్నది ఇందాక ఆధార్ సేవల గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆధార్ కార్డు లో ఈమెయిల్ అడ్రస్ ని ఈజీగా అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించారు. అది కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ రోజు నుంచి December 31st వరకు కూడా ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ గురించి, ఇది వరకు పాస్పోర్ట్ అప్లికేషన్ ఫీజు అయితే నార్మల్గా 1500 రూపీస్ నార్మల్ పాస్పోర్ట్, ఇక తత్కాల్ చూసుకుంటే 2500 అలా ఉండేది కదా. కానీ ఈ రోజు నుంచి పాస్పోర్ట్ సేవల గురించి, ఐ మీన్ ఆ ఫీజు కూడా రేట్ పెరిగిందనమాట. ఇక నుంచి కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకునేవారు కానివ్వండి, రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఫీజు అయితే పెరుగుతుంది. నార్మల్ పాస్పోర్ట్ 1500 నుంచి 2500కి పెంచారు, తత్కాల్ పాస్పోర్ట్ అయితే 2500 నుంచి 5000కి పెంచారు. సో ఇలా ఉందన్నమాట. ఇక ఆ పాస్పోర్ట్ పేజెస్ని బట్టి కూడా కాస్ట్, 30 పేజెస్ అయితేనే నేను చెప్పిన కాస్ట్ అనమాట ఇప్పుడు నేను చెప్తోంది. ఇంకా దానికి మించి 60 పేజెస్ పాస్పోర్ట్ తీసుకోవాలి అనుకుంటే దానికి మళ్ళీ సపరేట్ రేట్ ఉంది. కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా పాస్పోర్ట్ ఈ ఫీజు ఎంత ఏని అనేది కూడా డీటెయిల్గా తెలుసుకొని అప్లై చేసుకోండి. సో కొత్త ఫీజు గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి రైల్వేస్లో వచ్చిన కొత్త రూల్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఏవైనా డేంజరస్ గూడ్స్ని ట్రైన్లో క్యారీ చేశారనుకోండి, మామూలుగా ఫైన్ వేస్తారు కదా. అది ఎంత ఉండేది అంటే 250 రూపాయలు పే చేసేవాళ్ళు ఇది వరకు. కానీ ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్న రూల్ ఏంటంటే 250 నుంచి 500 రూపీస్కి పెంచారనమాట ఆ ఫైన్. సో తీసుకెళ్లకూడని వస్తువులు కొన్ని ఉంటాయి ట్రైన్లో, అలాంటివి ఎవరైనా తీసుకెళ్తున్నారు క్యారీ చేస్తున్నారు అంటే 500 రూపీస్ ఫైన్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ సరైన లైసెన్స్ లేకుండా ఏవైనా వస్తువులు సేల్ చేయాలి అనుకున్నారనుకోండి ట్రైన్లో, అప్పుడు 2000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో ఈ రోజు నుంచి ఇది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా చాలామంది ఏంటంటే ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, టైం లేదు, ఏదో ఒక కంపార్ట్మెంట్ ఎక్కేద్దాంలే అని మహిళల కోసం కేటాయించిన ఉమెన్ కంపార్ట్మెంట్లో గనక ఎవరైనా ట్రావెల్ చేస్తే ఇక నుంచి 2500 వరకు కూడా పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ముందుగానే జాగ్రత్తగా స్టేషన్కి రీచ్ అయ్యి ట్రైన్లో మీకు కేటాయించిన, మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటు ఆర్ మీరు జనరల్ టికెట్ తీసుకుంటే జనరల్ ఆర్ అలా ఏదైతే కోచ్ అయితే మీరు ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తే బెటర్. అంతేగాని మహిళల కంపార్ట్మెంట్స్లో అయితే మాత్రం అస్సలు ట్రావెల్ చేయొద్దు, చేస్తే కనుక 2500 రూపీస్ పే చేయాల్సిందే. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. అలాగే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, సో ఈపీఎఫ్ అంటాం కదా, సో ఈపీఎఫ్ 3.0 కూడా ఇదే నెలలో గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతోంది. సో ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ పీఎఫ్ సేవలను మరింత డిజిటల్గా పొందే అవకాశం అనమాట. దీని ద్వారా ఈ పీఎఫ్ అమౌంట్ని యూపీఐ ద్వారా కానివ్వండి, ఏటీఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకునేలాగా యాక్సెస్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇది కనుక అమల్లోకి వస్తే చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఎంప్లాయీస్ అందరికీ చాలా బెనిఫిట్ అనమాట, ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో యూపీఐ ద్వారా కానివ్వండి, ఏటీఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు, అది విషయం. సో ఈ విధంగా July 1st నుంచి కూడా, అంటే ఈ రోజు నుంచి రాబోతున్న కొన్ని చేంజెస్ అనమాట ఇవన్నీ, అవి విషయాలు. ఇక మరిన్ని సాంగ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఇంకొక 2 బ్యూటిఫుల్ సాంగ్స్ గౌతమ్ నంద మూవీ నుంచి ప్లే చేస్తున్నాను ఫస్ట్. అయితే దానికంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. వింటూ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?

0: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు.
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటేనే తమ సంస్కృతి మూలాలను కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ

2024-2029లో భాగంగా బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంలో దీనిని అభివృద్ది చేసేందుకు సిద్దమైంది. దీని అభివృద్దికి తీసుకున్న చర్యలు, రిజిస్ట్రేషన్ విధానం, ప్రోత్సాహకాలు, ఇతర అంశాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. 5 ఏళ్లలో 10,000 హోంస్టేలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 5,000 ఉద్యోగాలు, 20,000 కుటుంబాలకు నైపుణ్యాభివృద్దిని కల్పించేలా ఈ మార్గదర్శకాలను రూపొందించింది. 2 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించేందుకు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డు నెలకొల్పామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్రంలో పోలీస్ సేవలు మరింత పారదర్శకంగా వేగంగా అందించేందుకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ పోర్టల్తో ఆధార్ ధృవీకరణ అనుసంధానానికి రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది 1 జూలై ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞతను చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవ ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:10 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: రే నందు, వెళ్ళొక పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనపడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు, అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. సో మనమైతే ఇందాక బ్యూటిఫుల్ సాంగ్ బంగారాజు సినిమా నుంచి వినేసాం, సిట్ శ్రీరామ్ వాయిస్ లో. సో ఇక జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లోకి అయితే మనం వచ్చేసాం. నేను మీ ఆర్జే తేజు. 9:09 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు ఇంకొకటి ఏంటంటే డే స్పెషాలిటీ, నేషనల్ చార్టెడ్ అకౌంట్స్ డే అనమాట. సో సీఏ అని పిలుస్తాం కదా, సో నేషనల్ చార్టెడ్ అకౌంట్స్ డే అనమాట. ఇవాళ ఎందుకు ఈ రోజు సీఏ డేగా జరుపుకుంటాం తెలుసా? 1949 జూలై 1 భారత పార్లమెంట్ ది చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ ను ఆమోదించడం జరిగిందనమాట. సో ఇదే రోజున, దాంతో ఇదే రోజున 1949 ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ స్థాపించబడింది. అందుకే ప్రతి సంవత్సరం వారి సేవలను గుర్తిస్తూ జూలై 1 సీఏ డేగా జరుపుకుంటూ వస్తున్నాం. మరి చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సేవలు అందిస్తూ ఉంటారు ఈ చార్టెడ్ అకౌంటెంట్స్. మరి వారి పాత్ర ఎలా ఉంటుంది, ఎలాంటి సేవలు అందిస్తూ ఉంటారు, సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం మరొక సాంగ్ తర్వాత. సో విన్ టు స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

స్వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. టైం చూస్తే 9:20 అయిపోయిందనమాట. సో జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఇవాళ అని చెప్పాను కదా, మరి దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సేవలు అందిస్తూ ఉంటారు సీఏలు. అయితే వారి పాత్ర ఎలా ఉంటుంది అంటే, ఆడిట్లు నిర్వహిస్తారు మెయిన్గా, తర్వాత ట్యాక్స్ సంబంధిత సలహాలు ఇస్తూ ఉంటారు ప్రజలందరికీ, ఇక కంపెనీస్కి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, ఇంకా వ్యాపారాలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలాగా సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో సీఏ డే రోజున చార్టర్డ్ అకౌంటెంట్స్ సేవలను గుర్తించి వారిని గౌరవించడం జరుగుతుంది. మరి ఇంకా యూత్లో కూడా సీఏ వృత్తి మీద అవగాహన కూడా పెంచుతారనమాట. ఇక లెక్కల్లో ఖచ్చితత్వం, ఆర్థిక వ్యవస్థలో విశ్వసనీయత, అదే

యొక్క చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క అసలైన గుర్తింపు. మరి ఎంతగానో శ్రమించి సేవలు అందిస్తున్న సీఏలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా హ్యాపీ సీఏ డే, అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ డే అనమాట. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఇంకొక డే స్పెషాలిటీ ఉంది ఇవాళ. జీఎస్టీ డే కూడా అనమాట ఈరోజు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డే అనమాట. మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న ఒక హిస్టారికల్ డెసిషన్ అనమాట ఇది, హిస్టారికల్ నిర్ణయం అని కూడా చెప్పచ్చు. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అప్పటి వరకు చాలా రకాల ట్యాక్సులు ఉండేవి మన దేశంలో, కానీ ఇది తీసుకొచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పేసి మారిపోవడం జరిగింది. సో దీని గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఇవాళ. సో వింటూ స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి

0: కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ఆగడు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 9:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక ఈ రోజు జీఎస్టీ డే అని చెప్పాను కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో జీఎస్టీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం అన్నాను కదా. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తు సేవల పన్ను. ఇది ఇండియాలో 2017 జులై 1న, సరిగ్గా ఇదే రోజున ఈ జీఎస్టీ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇది వస్తువులు మరియు సేవల కొనుగోలు అమ్మకాలపై విధించే ఒక పరోక్ష పన్ను అని చెప్పచ్చు. అయితే దీనిని భారతదేశంలో పన్ను వ్యవస్థలో జరిగిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణలలో ఒకటిగా భావిస్తారు. అయితే ఈ జీఎస్టీ అసలు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? జీఎస్టీ రాకముందేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ అని, లేకపోతే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఇలా అనేక రకాల ట్యాక్సెస్ అయితే విధిస్తూ ఉండేవి. అయితే దీంతో జీఎస్టీ వల్ల ఏంటంటే పన్ను వ్యవస్థ కొంచెం ఈజీ అయిందనే చెప్పాలి. సో అంతకుముందేమో ఇన్ని ట్యాక్సెస్ ఉండడం వల్ల కొంచెం కష్టతరంగా ఉండేది. మరి ఈ ప్రాబ్లంని తొలగించడం కోసం అన్ని ప్రధాన పరోక్ష పన్నులను కూడా ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చేశారు. సో అదే జీఎస్టీ అన్నమాట. ఒకే పన్ను ఒకే దేశం అనే పేరుతో జీఎస్టీని అమలు చేయడం జరిగింది 2017లో, సరిగ్గా జూలై 1న. మరి దీని లక్ష్యాలు ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయడమే. అయితే అలాగే పన్ను వ్యవస్థను కూడా ఈజీగా ఉండేలాగా చేయడం, పన్ను ఎగవేతను కూడా తగ్గించడం, ఇక వ్యాపారాలకు కూడా అనుకూలమైన వాతావరణం కల్పించడం, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడటం. సో జీఎస్టీ లక్ష్యాలు అయితే ఇలా ఉన్నాయి. అండ్ జీఎస్టీలో కొన్ని రకాలు కూడా ఉన్నాయి, అంటే స్టేట్ అని, సెంట్రల్ అని, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ. సో అవి కూడా దాని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. దాని ప్రయోజనాలు ఏంటి, జీఎస్టీ ప్రయోజనాలు ఏంటి, ఇంకా అసలు జీఎస్టీ దినోత్సవం ఇంకా అసలు ఏం చెప్తుంది మనకి, సో దాని గురించి కూడా విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వాడికి నా మీద ప్రేమే లేదు. He doesn't love me, you know.
3: No, he loves you. He loves you so much.
2: అవునా? ఎంత?
3: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
2: ఓ, ఇంకా?

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయింది అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకే తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: గా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆట మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. 9:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక జిఎస్టీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు జిఎస్టీ డే. అయితే జిఎస్టీలో రకాలు ఏంటి అంటే, సెంట్రల్ జిఎస్టీ అంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే పన్ను అనమాట ఇది, అలాగే స్టేట్ జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే పన్ను, అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి జరిగే లావాదేవీలపై విధించే ఒక ట్యాక్స్ అనమాట ఇది, అలాగే యూనియన్ టెరిటరీ జిఎస్టీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలయ్యే పన్ను. సో ఇలా జిఎస్టీ రకాలైతే ఈ విధంగా ఉన్నాయి. అండ్ జిఎస్టీ ప్రయోజనాలు ఏంటబ్బా అని ఆలోచిస్తే, అసలు దేశం అంతటా ఒకే పన్ను విధానం అనమాట. ఇక డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్సెస్ ఏమీ లేకుండా అన్నిటికీ ఒకే ట్యాక్స్ పద్ధతి ఇదైతే అమల్లోకి రావడం జరిగింది ఇదే రోజున 2017. ఇక పన్నులపై పన్ను ఉంటుంది కదా, ఇది వరకు ఒక ట్యాక్స్ మీద మళ్లీ ట్యాక్స్ పడ్డాం ఇలాంటివి అంటే దాన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని పిలిచేవాళ్ళు. సో అది కాస్త తగ్గిందనమాట ఈ జిఎస్టీ రావడం వల్ల. ఇంకా వ్యాపారాలు నిర్వహించడం ఇదంతా కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇంకొకటి, డిజిటల్ విధానంలో ట్యాక్స్ చెల్లింపులు కానివ్వండి, రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయాయి. ఇక ప్రభుత్వ ఆదాయం పెరగడానికి కూడా చాలా యూజ్ అవుతుంది, అలాగే వినియోగదారులకు కూడా చక్కగా బిల్స్ అయితే అందుతూ ఉంటాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే, అసలు జిఎస్టీ దినోత్సవం అని చెప్పాను కదా, దీనికి జిఎస్టీ అనేది అసలు భారతదేశ పన్ను వ్యవస్థనే చాలా ఈజీగా మార్చేసింది అని చెప్పచ్చు. ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక సంస్కరణ అని చెప్పచ్చు. సో మన దేశ ఆర్థికాభివృద్ధికి, వ్యాపారాల వృద్ధికి, ఈ పన్ను వ్యవస్థ బలోపేతానికి జిఎస్టీ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి పౌరుడు నిజాయితీగా పన్నులు చెల్లించడం ద్వారా దేశాభివృద్ధికి తన వంతు సహకారం అందించినట్టే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా సరే పన్ను టైంకి, మరి వాళ్ళు నిర్ణయించిన టైం ప్రకారంగా పన్ను చెల్లించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మన బాధ్యత కూడా. ఇంకా జిఎస్టీ డే గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో నిజంగా ఇందాక మాట్లాడుకున్నట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన తీసుకున్న నిర్ణయాల్లో వన్ ఆఫ్ ద ఒక హిస్టారికల్ డెసిషన్ అని చెప్పచ్చు. సో దీనివల్ల చాలా మార్పులు అయితే జరిగాయి అండ్ డిజిటల్ చెల్లింపులు ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయాయి. ఇది ఇవాళ జిఎస్టీ డే విశేషాలు. మరి నెక్స్ట్ అయితే 9:52 అయిపోతుంది క్లాక్లో టైం చూస్తే కనుక, నెక్స్ట్ మీ అందరి కోసం ఆవకాయ బిర్యానీ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కార్తిక్ వాయిస్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. గ్రామీణ ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వారి జీవనోపాధుల మెరుగుదలకు విశ్వవిద్యాలయాలు వినూత్న ఆలోచనలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. అటవీ ఉత్పత్తులు, చేతి వృత్తులు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కలు, పర్యావరణ పర్యాటకం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచేలా చూడాలని అన్నారు. విద్యార్థులు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం నిన్న విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన 2 సరికొత్త వరి వంగడాలను ప్రయోగాత్మక సాగు నిమిత్తం విడుదల చేశారు. 7 జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు ఏరువాక కేంద్రాలు, జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయాల ద్వారా వీటిని అందజేస్తారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు, నాణ్యమైన బియ్యం ఉత్పత్తి లక్ష్యంగా వీటిని అభివృద్ది చేశామని, 3 పాటు ప్రయోగాత్మక సాగు పూర్తయ్యాక మార్కెట్లోకి విడుదల చేయడానికి అనుమతి కోసం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పంపుతామని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త కృష్ణవేణి తెలిపారు.

వినాయకేతరులకు 15% కోటా కింద ప్రవేశాలు కల్పిస్తారు. రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ప్రాంగణాల్లో పనిచేస్తున్న 83 బోధనా సిబ్బందికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ గడువును పొడిగించాలని సిపిఎం రాష్ట కమిటీ కోరింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని దరఖాస్తులు సమర్పించేందుకు గడువును కనీసం 4 రోజులు పొడిగించాలని ఒక ప్రకటనలో వెల్లడించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
3: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
2: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
3: సచ్?
2: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావ్ యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఔర్ ఆన్లైన్ ఠగో సే బచే.
3: సమజ్ గయా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. సో ఆయుధం సినిమా నుంచి సాంగ్ అయితే వినేసాము. ఇక నేనైతే హరివిల్లు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్పేస్తూ, మరి 10:11 అయిపోయింది కాబట్టి ఈ రోజు హరివిల్లులో నేను అడగబోయే క్వశ్చన్స్ ఏంటో తెలుసా? సో ఫస్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం 2026, సో ఈ సంవత్సరం 2026లో అంటే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026లో ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? అంటే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్కి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, వాటర్ కాదు, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఈ సంవత్సరం ఎక్కడ జరిగాయి? తెలిస్తే ఆ ప్లేస్ పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే హరివెల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, ఇందాక ఆజాద్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు. ఇక నేను అడిగాను మిమ్మల్ని క్వశ్చన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగాయి ఈ సంవత్సరం, ఎక్కడ జరిగాయి? సో తెలిస్తే ఆ ప్లేస్ పేరు మీరు వాట్సాప్ చేయొచ్చు అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఈ ఆన్సర్స్ ఎవరు పంపించేశారు? గుడ్ మార్నింగ్ అండి, నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మెసేజ్ చేస్తున్నాను. పలక సత్యనారాయణ కృష్ణకుమారి. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి మెసేజ్ పంపించేశారు. తర్వాత హాయ్ గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామాంజమ్మ, నీలేంద్ర అండ్ హరిణి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత చల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ అండి అంటూ మై నేమ్ ఇస్ సత్యకుమార్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ అంటూ ఆన్సర్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విసి మోహన్ గారు ఎఫ్సీఏ కాలనీ మిర్యాలగూడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణమాయి ఏలూరు నుంచి పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. అయితే నేను అడిగిన దానికంటే ఎక్కువే ఆన్సర్లు వస్తున్నాయి క్వశ్చన్కి. సో మొదటిసారి పలానా ప్లేస్లో, రెండోసారి ఇంకొక ప్లేస్లో అని చెప్పేసి క్లియర్గా మెసేజ్లు చేస్తున్నారు. సూపర్, కరెక్ట్గానే మెసేజ్లు వచ్చేసాయి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇక ఆన్సర్ ఏంటంటే, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026లో ఎక్కడ జరిగాయి. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది ఈలోపు, హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు పోరేక నుంచి వీర రాఘవమ్మ గారు, రేఖ, సాయి అండ్ మోనిక. ఇక ఆన్సర్ ఏంటి, జమ్మూ కాశ్మీర్లోని లే నగరం. సో లే, LEH. సో జనవరి 21 నుంచి 26 వరకు జరిగాయన్నమాట ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ ఇక నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ యుద్ధ కళల్లో విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్న కే పజనివేల్ అనే వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? సో విన్నారు కదా, సాంప్రదాయ యుద్ధ కళలో విశిష్ట సేవలు అందుకున్నారు, విశిష్ట సేవలు చేశారు కాబట్టి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు కదా. అయితే ఆ కే పజనివేల్, సో ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు, ఆర్ కేంద్రపాలిత ప్రాంతం? సో ఏదైనా సరే మీరు ఆ ప్రాంతం పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఏజెంట్ భైరవ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. సో 10:27 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సాంప్రదాయ యుద్ధ కళలో విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్న కే పజనివేల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? మరి మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను కదా 8662488 నెంబర్ కి. మరి నేనైతే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారు టక్కటక్క వచ్చేసేయండి. చూద్దాం ఆన్సర్స్ కరెక్టా కదా. హాయ్ తేజు గారు అంటూ బీహార్ మరియు న్యూఢిల్లీలో జరిగే అని అంటున్నారు. ఏంటో సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు కానీ అర్థం కాల మీ ఆన్సర్ ఏంటో. అండ్ రాంగ్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ వీరమ్మ మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగరంధ్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టుపక్క నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి సునీత పూర్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చెల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెదపర్మి. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. శ్రీరామారావు మరియు అపరాజిత పెనంలూరు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఆన్సర్స్ అయితే ఇవన్నమాట వచ్చేసాయి నాకు ఇప్పటిదాకా. ఇంతకీ ఆ ప్లేస్ ఆ రాష్ట్రం పేరు ఐ మీన్ ఆ కేంద్ర పాలిత ప్రాంతం సో అది యూనియన్ టెరిటరీ అనమాట. సో పుదుచ్చేరి. పుదుచ్చేరి ఇస్ ద ఆన్సర్. కే పజనివేల్ సాంప్రదాయ యుద్ధ కళలో విశిష్ట సేవలు అందించారు కాబట్టి ఆయనకి పద్మశ్రీ అవార్డు అంది లభించడం జరిగింది. మరి పుదుచ్చేరికి చెందిన వాళ్ళు అనమాట అది విషయం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సో ఏంటంటే ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్స్ ని స్టార్ట్ చేసిన స్టేట్ ఒకటి ఉంది. సో విన్నారు కదా ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్స్ ని స్టార్ట్ చేసిన క్లినిక్ సో స్టార్ట్ చేసిన స్టేట్ ఏది? సో ఆ రాష్ట్రం పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. సో వింటూ స్టేట్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
8: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అల్లుడు సీను సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, జావేద్ అలీ పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కాంపిటీషన్ లో. ఇక 10:40 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. హరివెల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్ ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అని అడిగాను కదా, చాలా మంది ఆన్సర్స్ పంపించేశారండి. సో ఇంతకీ ప్రీవియస్ క్వశ్చన్ కి శ్రీరామారావు గారు కూడా పంపించారు, అపరాజిత ఫ్రమ్ పెనమలూర్ పుదుచ్చేరి అని చెప్పేస్తూ. తర్వాత ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చక్రధర్ మహిధర్ అండ్ శ్రీధర్ శశిధర్ పెనమలూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, నా పేరు సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్, శ్రీకాకుళం డిస్టిక్ అంటూ మెసేజ్ పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ కి పుదుచ్చేరి అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. తర్వాత పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పుట్టపాక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్, ప్రవీణ, గుడ్ మార్నింగ్ తేజ ఒక్క అంటూ మెసేజ్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెల్లపండి అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి అంటూ విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత హాయ్ అండి, ఐమ్ శ్రావణి ఫ్రమ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అనంతపూర్ అంటూ ఆన్సర్ అయితే రాంగ్ అండి. ఇక అనంతపూర్ నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు పంపించారు, అలాగే రమేష్ గారు కూడా, కరెక్ట్ ఆన్సర్.

సో ఆన్సర్స్ అయితే కరెక్ట్గా వచ్చాయి. మొత్తానికి మన ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అని అంటే అది వచ్చేసి మహారాష్ట్ర అన్నమాట. సో మహారాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేకమైన మెనోపాజ్ క్లినిక్ని స్టార్ట్ చేసింది. మెయిన్గా ఏంటంటే ఇవి మహిళలకు మెడికల్ కన్సల్టేషన్, మానసిక ఆరోగ్య సలహా, ఎముకలు, గుండె, హార్మోన్ స్క్రీనింగ్, మందులు ఇవన్నీ కూడా ఒకే చోట అందేలాగా చేస్తున్నాయి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మెనోపాజ్ సమయంలో మెయిన్గా శారీరక మానసిక మార్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ హాస్పిటల్స్ వల్ల, ఈ క్లినిక్ వల్ల మహిళలకు చాలా యూజ్ ఉంటుందన్నమాట. అది మ్యాటర్. ఇంకా మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్. నెక్స్ట్ ఇక ఈరోజు హరివిల్లలో నేను అడగబోయే క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది? విన్నారు కదా, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ స్టేట్లో ఉంది? మీరు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. మరి వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్?

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక హరివిల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం కదా, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉంది తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి ఆన్సర్ పంపించేశారు ఎవరెవరు? మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపర్మి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి వెంకటాచలపతి గారు, అలాగే రమేష్ గారు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్స్. ఇక మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నవ్యాచరిత ఫ్రమ్ గుంటూరు, కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ మార్నింగ్. పుట్టుపక్క నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్ల సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపించారు, ప్రశ్న సరిగా వినలేదండి అంటున్నారు. కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి, అది ఏ స్టేట్లో ఉంది అని అడిగాను. నెక్స్ట్ అక్తర్ గారు, అలాగే వలిప్షా రాజా అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి వచ్చింది అనమాట మెసేజ్ ఇది. సో అక్తర్ రాజా వాలిప్షా అదేనా పేరు, ఓకే. అనంతపురం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చల్లబండి అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. సో అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. ఇక 10:55 అయిపోయిందండి, ఇది ఇవాళ మన ప్రోగ్రామ్ హరివిల్లు. మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? సో అంతవరకు వింటూ హ్యాపీగా ఎఫ్ఎంని ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా 9వ త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ రేట్లు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు సుకన్య సమృద్ది పథకంలో డిపాజిట్లపై 8.2% వడ్డీ రేటు, 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్పై 7.1%, పబ్లిక్ ఫ్రాడ్ అండ్ ఫండ్, పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేటు వరుసగా 7.1%, 4% లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్, వీబీజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లను పెంచారు. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులకు మంత్రులు, అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాత పెద్దిరెడ్డి వారి వీధిలో హోంమంత్రి అనిత పెన్షన్లను పంపిణీ చేశారు. పాయకరావుపేట వార్డులో పర్యటించిన అనిత పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ అందించే వివిధ రకాల పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు వీలుగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పోర్టల్తో ఆధార్ ఐడెంటిఫికేషన్ అనుసంధానిస్తూ రాష్ట ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీస్ శాఖ నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్, ఫిర్యాదులు, పోలీస్ పిటిషనర్ల రిజిస్ట్రేషన్, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్,

0: ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:06 అయిపోయింది. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఈరోజు సినిమా కబుర్లు ప్రోగ్రాంలో కొన్ని డిఫరెంట్ టాపిక్స్, అంటే కొన్ని డిఫరెంట్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ఒక్కసారి మనం ఆ సినిమాల్లోకి, అండ్ సినిమా పేర్లు చెప్పగానే మీరు ఆ సినిమా చూసినటువంటి రోజులను గుర్తు తెచ్చేసుకుంటారనమాట. మరి ఏంటి ఆ సినిమాలు, ఆ సినిమా కబుర్లు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకోవాలంటే స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి ట్రాక్ అయితే వచ్చేసింది. అండ్ ఆ సాంగ్ తర్వాత మనమైతే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నాం కదా. సో మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ జోక్ డే కూడా ఉంది ఈరోజు. అయితే ఈ ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా 90 దశకంలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి కాలక్రమంలో కొంతమేర మరుగుపడిపోయినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి తెలుగు కామెడీ సినిమాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ 90s దశకం అంటేనే తెలుగు సినిమాల్లో హాస్యానికి ఒక స్వర్ణయుగం అని చెప్పచ్చు. హీరోనే కాదండి, హీరో పాటు, ప్రత్యేకమైన కామెడీ ట్రాక్స్, అద్భుతమైన టైమింగ్, కుటుంబం అంతా కలిసి చూసే వినోదం ఆ కాలానికి ప్రత్యేకత అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా లిస్ట్లో ఫస్ట్గా చెప్పుకోవాల్సిన సినిమా అయితే అప్పుల అప్పారావు అని చెప్పచ్చు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి అద్భుతమైన కామెడీ టైమింగ్, చమత్కారమైన సంభాషణలు, అప్పుల చుట్టూ తిరిగేటువంటి వినోద భరితమైన కథ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అండ్ ఇప్పటికి కూడా ఈ సినిమా చూస్తే అసలు నవ్వాగదంటే నమ్మండి. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను. మరి ఇంటర్నేషనల్ జోక్ డే ఈ సందర్భంగా మరి మీ అందరి కోసం అయితే అప్పుల అప్పారావు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: అప్పు తప్పు కాదు చిప్ప పట్టుట తప్పు, ఆహా

చిన్నప్పుడు అప్పులకై వెతుకు, అప్పులతో వైభవంగా వందేళ్లు బతుకు. ఈ అప్పు వలన చెడిపోదు పరువు, కలికాలమందు ఇదే బ్రతుకు తెరువు.

నిక్కి వెంకటేశుడు గోవిందా, అందుకని అప్పే చేయని వాడు గాడిదా, సస్తే తీర్చకు వెయ్యి వాయిదా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది క్షౌర కారణం, నరజాతి చరిత్ర సమస్తం రుణతోరణ పరాయణత్వం, రుణ ప్రపంచం తృణ ప్రపంచం పణ ప్రపంచం పిలిచింది. దారి పొడుగున సిగ్గుబిడియములు తర్పణ చేస్తూ పదండి ముందుకు, పదండి కాసుకు, పదండి తోసుకు ప్రపంచమే.

VIP జగానా, హీస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అప్పే చేయని వాడు బహిదా, తీర్చకు వెయ్యి వాయిదా. రుణగీత. అప్పుల అప్పారావు అప్పులు చేయుట తెలియని అల్పులకు ఉపదేశించిన రుణగ్రహణ రుణ సూక్ష్మ రుణ సన్యాస యోగములు సమాప్తము. రుణస్థి

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వారే వాయే మీ ఫేసు అచ్చ హీరోలా ఉందే బాసు, వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసే మిర్రర్ డోసు.

sobrança, batendo-se numa chance, em cabeça e em maratação.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఈ సినిమా కవర్లు ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి 90వ దశకంలో వచ్చినటువంటి కొన్ని అద్భుతమైన కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దీంట్లో లిస్ట్లో చెప్పాలి అంటే మహిళలు పురుషులుగా, వాళ్ళు వీళ్ళుగా, వీళ్ళు వాళ్ళుగా మారిపోతే ఎలా ఉంటుంది, ఊహించుకోవడానికి చాలా ఫన్నీగా ఉంది కదా. సో మరి ఇలాంటి ఒక మంచి వినూత్న కథాంశంతో రూపొందించినటువంటి చిత్రం జంబలకడి పంబ. అండ్ ఈ చిత్రం నవ్వులతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా అందించిందని చెప్పచ్చు. అండ్ ఎవరికైనా కాస్త లోగా ఫీల్ అయినా, లేకపోతే ఏదన్నా కాస్త వెరైటీగా చూడాలనిపించినా కూడా ఇలాంటి సినిమా, అంటే జంబలకడి పంబ ఇలాంటి సినిమా చూసారనుకోండి, ఒక్క అంటే ఆ సినిమా చూసేంతసేపు అయినా సరే మీరు ఈ బయట ప్రపంచంతో కాస్త బాధ్యతల నుంచి, బాధల నుంచి బయటపడి మనస్ఫూర్తిగా అయితే నవ్వుకోవచ్చు అన్నమాట. అలాగే అండ్ ఇంకా చెప్పాలి అంటే హలో బ్రదర్ ఈ సినిమాలో కూడా, అంటే హీరో హీరోయిన్ అండ్ సినిమా కథ ఏదైతే ఉందో అది ప్యారలల్గా నడుస్తున్నా కూడా అందులో ఉన్నటువంటి కామెడీ సన్నివేశాలు ఉంటాయి కదా, ముఖ్యంగా బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, ఆలీ, సో ఇట్లాంటి మంచి కమెడియన్స్, సో వీరందరూ కలిసి పండించినటువంటి ఒక వినోదం ఏదైతే ఉందో ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది ఇలాంటి కొన్ని సినిమాల ద్వారా. సో హలో బ్రదర్ ఈ సినిమా కూడా ఎంత పెద్ద విజయం సాధించినా అందులో కామెడీ సన్నివేశాలు, అంటే ఆ కామెడీ పాత్ర అనేది చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక్కసారి. ఈ సినిమాల పేర్లు వింటుంటేనే మళ్ళీ ఒక్కసారి కాస్త వీకెండ్లో ఒక్కసారి మళ్ళీ చూస్తే బాగుండు అనిపిస్తుంది కదా మీకు కూడా. మరి నెక్స్ట్ వీకెండ్ ఏ సినిమాలో చూడాలనేది ప్లాన్ అయితే చేసేసుకోండి. చక్కగా మరొక్కసారి ఆ 90s మూవీస్ అయితే అలా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. అండ్ ఇప్పుడు ఇది మీ అందరి కోసం మరొక చక్కటి పాట వచ్చేస్తుంది, మరి వింటూనే ఉండండి వివిధ్ భారతి FM.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణావకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా మరి ఇలాంటి మంచి మంచి జోక్స్ ఉన్నటువంటి అంటే హాస్యభరితమైనటువంటి సన్నివేశాలు ఉన్న సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ లిస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీకి మరో చిరునామా అని చెప్పచ్చు, మాయలుడు సినిమా. సో చిన్న చిన్న మోసాల చుట్టూ తిరిగేటువంటి కథ, ఊహించని మలుపులు, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేస్తాయి. అలాగే పూర్తిగా వినోదాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కినటువంటి చిత్రాల్లో అలీబాబా అరటజన్ దొంగలు, సో ఈ చిత్రం కూడా ఒక మంచి పాత్ర అంటే ఒక స్థానం అనేది ఉంది ఈ సినిమాకి కూడా. అండ్ ఈ చిత్రంలో పరిస్థితుల వల్ల వచ్చేటువంటి కామెడీ అంటే సిచ్యుయేషనల్ కామెడీ అనేది ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఘటోత్కచుడు అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా మరి మనమైతే చూడొచ్చు ఇక్కడ ఘటోత్కచుడు ఈ చిత్రంలో కూడా బ్రహ్మానందం గారి కామెడీ ముఖ్యంగా, సో మనం చెప్పుకోవాల్సినటువంటిది.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, 90స్లో వచ్చినటువంటి కొన్ని హిట్ కామెడీ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే వినూత్నమైనటువంటి కథతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సినిమాల్లో మేడం కూడా ఒకటి అని చెప్పచ్చు. అండ్ ఇందులో స్త్రీ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారి నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అండ్ ఆ కామెడీ సీన్స్ కూడా. సో ఇలా 90స్లో వచ్చినటువంటి సినిమాల్లో హాస్యం అసభ్యతకు దూరంగా ఉండేవి, అలాగే చిన్న చిన్న సంఘటనల నుంచి పుట్టేటువంటి సహజమైనటువంటి కామెడీ ఎలా ఉంటుంది, ఆ నవ్వులు, ఆ సంభాషణలు, సో ఇవన్నీ కూడా మనకి అలా గుర్తుండిపోతాయి అన్నమాట. అండ్ వీటితో పాటు గొప్ప నటీనటుల అభినయం ఈ సినిమాలను నేటికి కుటుంబ సమేతంగా చూసేలా చేస్తుంది అన్నమాట. అందుకే కొత్త సినిమాలతో పాటు ఇలాంటి పాత కామెడీ రత్నాలను కూడా అప్పుడప్పుడు చూసి ఆ స్వచ్ఛమైన నవ్వులను మరొకసారి మనం ఆస్వాదించవచ్చు. సో మరి మీరు కూడా ఆ 90స్ చిత్రాల్లో మీ ఫేవరెట్ అయినటువంటి కామెడీ సినిమాలు ఏదన్నా ఉంటే, ఎప్పుడైనా మీ మనసు బాగాలేనప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు డల్గా మూడీగా ఉన్నప్పుడు అలా ఒక్కసారి మళ్ళీ చూసారనుకోండి, అండ్ కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ కామెడీ అంటే, కామెడీ అనేది సినిమాల్లో కేవలం జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పసే కాదండి. మనం ఆ సీన్స్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఎవరెవరితో ఉన్నాం, ఏంటి, ఇవన్నీ కూడా మన మెమరీస్ని ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ చేస్తుంది అన్నమాట. అలా మనం మరొక్కసారి ఆ హ్యాపీ ఎరాక్ అయితే వెళ్ళొచ్చేయచ్చు. సో ఇది ఇవాళ మన సినిమా కపుల్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మరి మీకు తెలుసా ప్రోగ్రామ్లో కూడా మంచి విషయాలు మీతో అయితే షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో వింటూ ఉండండి మరి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమతా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులకు మంత్రులు అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం పాచలవలస గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఎస్ అధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జూలై నెలకు రాష్ట వ్యాప్తంగా 62.19 లక్షల మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందిస్తోందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఆమె పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు అందించారు. ప్రతి నెల 6 కోట్ల రూపాయలను లబ్దిదారులకు పింఛన్ల కింద పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. సత్యవేడు మండలం మాధవపాలెంలో ఏర్పాటు చేసిన మోటార్ కార్ప్ సంస్థ వారి 2వ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఈ సంస్థ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. నంద్యాలలో రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ 3 బాధితులకు 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రమాదాలు అనారోగ్యాల బారిన పడిన వారు ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహించవద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ పేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అత్యవసర శస్త్రచికిత్సలకు డబ్బులు లేనప్పుడు తమ దృష్టికి తెస్తే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేయిస్తామని తెలిపారు. క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం జూలైలో 280.4 మిల్లీమీటర్లు కాగా ఇందులో 94% మేరకే వర్షాలు కురిసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 ఒంటి గంటకు వింటారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ 12:10 అయితే కాబోతుంది అనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. సో మరి ఈరోజు మన ప్రోగ్రాంలో మనం ఒక మంచి విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మనం ప్రతిరోజు వేసుకునేటువంటి దుస్తులు, బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పర్యావరణంపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా. ముఖ్యంగా పాలిస్టర్, నైలాన్, సింథటిక్ ఇట్లాంటి బట్టలు ఏంటంటే పూర్తిగా డిగ్రేడ్ అవ్వవు. ఇవి డిగ్రేడ్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందన్నమాట. అండ్ అంతేకాదు వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు నీటిలో కలిసి ప్రకృతికి హాని చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైనటువంటి బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ వైపు ఫ్యాషన్ పరిశ్రమ కూడా అడుగులు వేస్తుంది. ఆర్గానిక్ కాటన్, లినెన్, జూట్ ఇవన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేటువంటి కొన్ని ఫైబర్స్ అన్నమాట. మరి ఇలాంటి బయోడిగ్రేడబుల్ ఫైబర్స్తో ఉన్నటువంటి బట్టలు ఏంటి, అసలు అలాంటి దుస్తులు ఎలా తయారు చేస్తారు, అండ్ ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు అయితే మనం అయితే తెలుసుకుందాం ఈరోజు మన మీకు తెలుసా ప్రోగ్రాంలో. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్, బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అండ్ ఆర్గానిక్ కాటన్, లినిన్, జూట్ ఇవన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేటువంటి ఫైబర్స్ అన్నమాట. వీటితో పాటు బ్యాంబో ఫైబర్స్ కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంటే వెదురు మొక్క నుంచి తీస్తారన్నమాట ఈ ఫైబర్ని. అండ్ వెదురు మొక్క మనకు బాగా తెలుసు చాలా వేగంగా పెరుగుతుందని. సో దానితో తయారైనటువంటి వస్త్రాలు కూడా మృదువుగా ఉండడమే కాకుండా చెమటను కూడా త్వరగా పీల్చుకునేటువంటి గుణం కలిగి ఉంటాయన్నమాట. అలాగే వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి అరటి మొక్కల కాండం, అనాస ఆకులు, కొబ్బరి పీచు, జనపనార, జొన్న, గోధుమ అవశేషాలు ఇలాంటి అన్ని పదార్థాల నుంచి కూడా కొత్త తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారు. సో ఇలాంటి మరికొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జీన్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

ఉన్నది త్వరగా ఉషారమని. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖ అభివృద్దిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్దిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలం

0: వ్యక్తం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా అభివర్ణించి, రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనెజువేలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువేలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 320.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్ లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్ లోని రివర్సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం

రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడో మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ నోడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ నోడించి రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మీకు తెలిసే ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ తయారీ గురించి, అండ్ వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి అరటి మొక్కల కాండం, అనాసాకులు, కొబ్బరి పీచు, జనపనార, జొన్న, గోధుమ అవశేషాలు ఇలాంటి పదార్థాల నుంచి కొత్త తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారని చెప్పుకున్నాం. అలాగే ఇవన్నీ ఏంటంటే రైతులకు అదనపు ఆదాయం రావడంతో పాటు వ్యర్థాలు కూడా చాలా తగ్గుతున్నాయన్నమాట. అలాగే మష్రూమ్స్ మిసీలియంతో తోళ్ళ కనిపించేటువంటి ఫ్యాబ్రిక్ని తయారు చేస్తుందన్నమాట. సో దీన్నే వీగన్ లెదర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇది జంతువులకు హాని చేయదు, ప్రకృతిలో కూడా త్వరగా కలిసిపోతుంది. అండ్ వీటన్నిటి గురించి మనకు తెలుసు, బట్ సీడ్ ఫ్యాబ్రిక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే సముద్రపు ఆల్గే ఉంటుంది కదా, సో దాని నుంచి తయారు చేసేటువంటి వస్త్రాలు అన్నమాట. అండ్ ఈ వస్త్రాలు తేలిగ్గా ఉండడమే కాదండి, పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ వర్షం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్, వాటి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం మీకు తెలుసాలో. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్లో అంటే 3D నిట్టింగ్ టెక్నాలజీ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం మామూలుగా మనకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే దుస్తులు అల్లుతున్నారు. అంటే సో దీనివల్ల ఏంటంటే బట్టల వృధా అనేది తగ్గుతుంది. అలాగే ఎంజైమ్ ఆధారిత ప్రాసెసింగ్ ద్వారా హానికర రసాయనాలు ఏవైతే వినియోగిస్తారో బట్టలు తయారీలో కానివ్వండి,

స్టిచ్చింగ్ అప్పుడు కానీ ఇలా వీటన్నిటి వినియోగం కూడా తగ్గుతుంది అండ్ నీటి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. అండ్ మనం కొనుగోలు చేసేటువంటి ప్రతి దుస్తులు కూడా మన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదండి, పర్యావరణంపై కూడా మన బాధ్యతను తెలియజేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సహజ నారాలతో తయారైనటువంటి బయోడీగ్రేడబుల్ దుస్తులను ఎంచుకోండి. సో దీని ద్వారా ఏంటంటే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించడంలో మనము భాగస్వాములు అవుతాం అన్నమాట. అండ్ ఇది ఇవాళ మనం మీకు తెలుసా. నెక్స్ట్ దీరా ప్రోగ్రాంలో మనమైతే కలుసుకుందాం. స్టిల్ దెన్ కీప్ లిస్నింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా జంతులూరులో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2020 నుంచి 2026 వరకు విశ్వవిద్యాలయం డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు 56 మందికి స్వర్ణ పతకాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య ఉపకులపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ విద్యార్థులు వికసిత భారత్ వైపుకు అడుగులు వేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. అదేవిధంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయం నందు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు చదువుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పేదలు వృద్ధులు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 4 మరణించారు. 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పొగాకు రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనేస్వామి అన్నారు. టంగుటూరులో పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను, పొగాకు బేళ్లను పరిశీలించి రైతులు వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారులంతా అన్ని వేలం కేంద్రాల్లో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన ఈరోజు మాట్లాడుతూ బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించి ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లకు అందాల్సిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100% పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఎస్ ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. సో మరి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం. ఒక మహిళ సాధికారత సాధిస్తే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయి. ఈ ఆలోచనతోనే గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసింది. మరి అవేంటో ఈరోజు మన ధీరా ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే 2015లో ప్రారంభమైన పథకం బేటీ బచావో బేటీ పఢావో. సో ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే బాలికలను రక్షించడం, వారికి నాణ్యమైన విద్య అందించడం, సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, బాలికల జనన నిష్పత్తి మెరుగుపరచడం కోసం, అలాగే వారిని చదువు

క్రీడలు ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పథకం ద్వారా ఇప్పటికీ ఎంతోమంది బాలికలు రక్షింపబడుతున్నారు, అలాగే ఎంతోమంది చక్కగా చదువుకోగలుగుతున్నారు కూడా. మరి ఇలాంటి మరిన్ని పథకాల గురించి అయితే మనం తెలుసుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అంతఃపురం.

తీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, మరి దేశాభివృద్ధిలో మహిళల పాత్రను కీలకం చేసేందుకు ఉన్నటువంటి మరికొన్ని స్కీమ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో పిఎం మాతృవందన యోజన అనమాట. అంటే మొదటి సంతానం పొందినటువంటి గర్భిణులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించేటువంటి పథకం ఈ పిఎం మాతృవందన యోజన. సో ఈ పథకం ద్వారా ఏంటంటే గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం, వైద్య సేవలు పొందేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. అలాగే పేద కుటుంబాలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ను అందించడం ద్వారా ఉజ్వల యోజన పథకం కూడా మహిళలను పొగతో కూడినటువంటి వంటగదుల నుండి విముక్తి కల్పించింది అని చెప్పచ్చు. అలాగే హింసకు గురైన మహిళలు ఒకే చోట వైద్య సహాయం, న్యాయ సలహా, మానసిక కౌన్సిలింగ్, సో ఇలాంటి తాత్కాలిక ఆశ్రయం వంటి ఎన్నో సేవలను అందించేటువంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి సఖి అనేటువంటి పథకం ద్వారా. సో సఖీ కేంద్రాలు అయితే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఏర్పాటు చేయబడ్డాయన్నమాట. మరి ఇలాంటి మరికొన్ని పథకాలు ముఖ్యంగా ఆడవారి కోసం, అందులోనూ మహిళలను సాధికారతకు చేసేటువంటి పథకాలు, అలాగే బాలికలను మహిళల సంక్షేమం కోసం అమలు చేసినటువంటి పథకాల గురించి అయితే మరికొన్ని పథకాల గురించి తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. అనంతపురం జిల్లా జంతులూరులో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సిద్దమైన సంస్థగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఎదిగి 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొంటూ,
1: I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. Its commitment to the sustainable development goals, especially to those on quality education, reflects a sense of responsibility towards inclusive and equitable development. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly to the realization of vision of Viksit Bharat by 2047.
0: అంతకుముందు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం అమలుతో విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడి భాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా పాచలవలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ల నగదు పంపిణీ చేస్తూ, ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 62,19,000 మంది లబ్దిదారులకు 2,711 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లబ్దిదారులకు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. నర్సాపురం పరిధిలో ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుందని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతం నుంచి నర్సాపురం అరుణాచలం రైలు సేవలను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీసు ప్రారంభోత్సవం ఈరోజు మధ్యాహ్నం భీమవరం రైల్వే స్టేషన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు

0: గుడివాడ విజయవాడ మీదుగా ప్రయాణించనుందని చెప్పారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బాపట్ల జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. వేలం ప్రక్రియను, పొగాకు బెళ్లను పరిశీలించిన మంత్రి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేలం కేంద్రాలు గమనించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అత్యంత తక్కువ ధరలు ఇచ్చే పరిస్థితులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీస్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మళ్ళీ అవసరం అయితే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్ల పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధానంలో అవసరం అయితే అన్ని స్థాయి విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 4 మృతి చెందారని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్తా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు, సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి హామీ కల్పించే ఈ చట్టం గ్రామీణాభివృద్దికి దోహదపడుతుందని చెప్పారు. కొత్త విధానం అమలుకు అవసరమైన పరిపాలన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్టంలో చట్టపరమైన పాలన లేదని, పోలీస్ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జగన్ రెడ్డి పేర్కొంటూ,
2: మే 28న విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశ పెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా?
0: దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో 1 జూలై 2017 నుండి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 1 జూలై జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పన్నుల సరళీకరణ, సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన గణన పత్రాల డిజిటలీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్టపతి ద్రౌపది ముర్ము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, రాష్ట్రంలో శాంతి

భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం అలాగే మహిళల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి అమలు చేసినటువంటి పథకాల గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా మన ధీర ప్రోగ్రాంలో. అండ్ అలాగే మిషన్ శక్తి, సో ఈ శక్తి అంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటి అంటే మహిళల భద్రత, సాధికారత, సంక్షేమాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించినటువంటి కార్యక్రమం ఇది. అండ్ ఇందులో భద్రత, నైపుణ్య అభివృద్ధి, అవగాహన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం, అలాగే ఆరోగ్యకరమైన తల్లిని, శిశు సంరక్షణను ప్రోత్సహించడం కోసం పోషణ్ అభియాన్ ఈ కార్యక్రమం లక్ష్యంగా చేపట్టారు. అలాగే మరిన్ని పథకాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

0: కానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

హీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అలాగే మరికొన్ని స్కీమ్స్ గురించి, పథకాల గురించి మనమైతే మాట్లాడుకున్నాం కదా. అయితే మహిళలకు శాసనసభలు, లోక్సభలో 33% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించినటువంటి చట్టం నారీ శక్తి వందన చట్టం. సో ఈ చట్టం కూడా ఆమోదం పొందింది. అమలు అండ్ అలాగే జనాభా లెక్కలు, నియోజకవర్గ పునర్విభజన వంటి ప్రక్రియలపై కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ ఈ పథకాలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఒకటే, మహిళల విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన అలాగే సామాజిక సాధికారతను పెంపొందించడం. అయితే ప్రతి పథకానికి కూడా అర్హత ప్రమాణాలు, అమలు విధానం అనేది వేర్వేరుగా ఉంటాయి. వాటి ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని కానీ, బ్యాంకులను కానీ, లేదా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా కూడా తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రాం. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రాంలో మనమున్నాం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం ప్రతియో ఆర్జే సమత అండ్ సందడి సందడి ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అనమాట. మరి 2:32 అయిపోయింది. మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. అండ్ అలాగే మన లిజినర్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారు. సో బట్ మీ మెసేజెస్తో పాటు మరి నేను అడగబోయే క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ని మీరు జత చేసి వాట్సప్ చేస్తూ ఉండండి. మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు? మరి మీ ఆన్సర్ని వాట్సప్ చేస్తూ ఉండండి. 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి ఓ లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఒకటో నెంబర్ కుర్రాడు.

ఎస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు అని అడిగాను. ఎస్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు సో సినిమా కబుర్లు బాగుంది అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. సూపర్. అలాగే రమణమూర్తి గారు, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే. అలాగే శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ అయితే పంపించారు. అలాగే కమర్తి శంకర్ గారు రాజోళ్ళ నుంచి హాయ్ అంటున్నారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అండ్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోళ్ళ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు. సో సందడి సందడికి స్వాగతం అంటూ. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హాయ్ చెప్పండి అంటున్నారు శరత్ బాబు, రవి పనమలూరు విజయవాడ నుంచి. అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆవుల అజయ్ అరోరా గారు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట. కల్వ ఒర్వకల్ మండల్, ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దామర్ల పెద్దమ్మస్తానరావు గారు, అలాగే చిన్నమస్తానరావు గారు పంపించారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఆన్సర్స్, అవన్నీ కూడా చూసేద్దాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఔషధాల రాణి అని ఏ మొక్కను అంటారు అని అడిగాను. అండ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, అలాగే శ్యామల గారు, అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అయ్యవార్ రెడ్డి బద్వేల్ నుంచి రైట్ ఆన్సర్, ఇస్మాయిల్ గారు నంద్యాల నుంచి శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి, అలాగే అనంతపురం నుండి జాను భాష మస్తాన్ పంపించారు కానీ కాదండి, అండ్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని గారు శుభ మధ్యాహ్నం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య గారు రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు, ఆదోని మండల్ పంపించారు అనమాట. ఓకే, నాన్స్ తెలియదు అంటున్నారు, ఓకే నో ప్రాబ్లం. అలాగే గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత గారు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శరత్ బాబు రవి గారు పెనమలూరు నుంచి సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నొన్న నుండి శుభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్, శృత్విక రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా నుండి భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ మలన్బి

నుంచి. సో ఇందాక పంపించిన ఆన్సర్, సో ఇప్పుడు కూడా కాదండి ఆన్సర్ అయితే, నో ప్రాబ్లం, నేను అయితే రివీల్ చేసేస్తాను. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఓకే ష్యూర్ తప్పకుండా రాజు అండ్ శ్రీవత్స కొనపూర్ నుంచి పంపించారు. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రేణుక గోపరాజ్ గారు కడప నుంచి, సో ష్యూర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా చెప్పేస్తాను. మంగళగిరి నుండి యశోద గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఔషధాల రాణి అని తులసి మొక్కను అంటారు. సో అదనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. మరి మన సందడి సందడిలో సో మనకి అంటే షర్ట్స్కి కానీ ప్యాంట్కి కానీ పాకెట్స్ ఉంటాయి కదండి. అయితే ఈ షర్ట్ కానీ ప్యాంట్ కానీ పాకెట్స్లో పెట్టుకునే వస్తువులలో ఎక్కువగా ఏ వస్తువుల్ని పెట్టుకుంటారు? మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ పంపించేసేయండి 0866 24 111 4 ఈ వాట్సాప్ నెంబర్కి. షర్ట్ కానీ ప్యాంట్ పాకెట్స్లో కానీ ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువులు ఏవి? మరి మీ ఆన్సర్ని వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు లేక నేను లేను ఈ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ కౌశల్ని వాయిస్లో కులశేఖర్ గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, మరి షర్ట్ ఆర్ ప్యాంట్ పాకెట్స్లో ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువులు ఏంటి అని అడిగాను. అండ్ శాంతి గారి నుండి ఒకే ఒకటి గారు పంపించారు, ఓకే. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి పంపించారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానంద్రోకాల నుండి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి, రైట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రేణుక గోపరాజు గారు కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ చిన్న కాకా నుంచి సుమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రెడ్డిగూడెం నుండి రాజశేఖర్ గారు అండ్ బోరేనాథ్ అండ్ పంపించారు ఆన్సర్స్, ఓకే. అండ్ అలాగే దామర్ల చిన్నమస్తానరావు, అలాగే పెద్ద మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుండి ఇమామ్ బి గారు, ఓకే, పంపించారు ఆన్సర్స్, ఓకే. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గోర్లఖాన్ దొడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప గారు, అలాగే జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా లిఖిత, రక్షిత, అనురాధ, బాలరాజు గారు అనంతపూర్ పాపంపేట నుంచి పంపించారనమాట ఆన్సర్, ఓకే. అలాగే మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, సో ఒకప్పుడైతే ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఫోనే అంటున్నారనమాట, ఓకే. అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి పంపించారు, ఓకే. అలాగే ఆవుల అజయ్ అరోరా కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఓకే. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గడ్డ మంకయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. అలాగే అయ్యవార్ రెడ్డి బద్వేల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే శ్రీరామ్ నాయుడు గారు బొడ్డుచెర్ల మార్కాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు సర్దార్ తులసి గారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు. అండ్ ఇంకా సో మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట, మరి ఆ మెసేజెస్ అన్నీ కూడా చూసేద్దాం మన న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్ టు కీప్ లిస్నింగ్ అండ్ విద్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె పంచాయతీ వద్ద రేపు నిర్వహించనున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు రాష్ట మంత్రులు పాల్గొనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంలో త్వరలోనే ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని, రామాయపట్నం పోర్టు వద్ద 100 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు రాష్టాల పోస్టల్ సర్కిళ్ల పనితీరును సమీక్షించారు. పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాల నమోదును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనాన్ని కనిష్టంగా 300 రూపాయల నుంచి గరిష్టంగా 409 రూపాయలు చెల్లించేలా నిర్ణయించిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అందించే నగదు పంపిణీ తేదీని త్వరలో నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని అమరావతిలో సింగపూర్ బృందం ఈరోజు పర్యటించింది. సింగపూర్ బృందానికి ఏపీ సీఆర్డీఏ అధికారులు ఆయా ప్రాజెక్టుల పురోగతి, అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామని, ఈ విధానానికి కట్టుబడి ఉంటామని ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పింఛన్ను ఇంటి వద్దకే అందిస్తున్నామని, ప్రతి పైసా అవినీతి లేకుండా లబ్దిదారుడి చేతికి చేరడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3,200 క్యూసెక్ల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఈరోజు విడుదల చేశారు. రాష్టంలో విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ కింద బాధితులకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోందని అన్నారు. పేదలకు పంపిణీ చేసే రేషన్ సరుకుల తూకాల్లో తేడాలు, పంపిణీలో నిర్లక్ష్యం కార్డుదారులకు ఇబ్బందులు కలిగించినట్లు తేలితే సంబంధిత డీలర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఆర్డీఓ కే మాధురి హెచ్చరించారు. రాజమండ్రి పార్లమెంటు బీజేపీ జిల్లా ఇన్ఛార్జిగా బుద్దా లక్ష్మీనారాయణ ఈరోజు నియమితులయ్యారు. మహాత్మా జ్యోతిబాపులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తుని, పెద్దాపురం, కరప, పిఠాపురం గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 6న సంబంధిత పాఠశాలలో ఆధార్ కార్డుతో ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని ప్రిన్సిపల్ యజ్ఞ విశ్వశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఎస్ మరి మనం సందడే సందడిలో అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ పంపించారు, అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్లా గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నొన్న నుండి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సిరిగిరి హరికృష్ణ గారు. నంద్యాల నుంచి అలాగే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్, ఉమ్మడి నుండి మహమ్మద్ జనిదిన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, జగ్గేపేట నుంచి మస్తాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే గణేష్ గారు బెల్జియం నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. చాలా వరకు కూడా షర్ట్ లేదా ప్యాంట్ పాకెట్స్లో ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువుల్లో పెన్ను, పర్సు, కీస్, తర్వాత దేవుడి ఫోటో పెట్టుకుంటారు, అంటే పర్స్లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు. బట్ ఇప్పుడైతే చాలామంది స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు కదా, బట్ అది అయితే అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే మనకు తెలుసు కదా, సో మరి స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో అది మనం షర్ట్ పాకెట్లో పెట్టుకున్నా ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నా అది మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో మీతో పాటు వెళ్ళేటప్పుడు లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమైనా క్యారీ చేయండి, అండ్ జెంట్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ జాప భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు వెలుల నుంచి పంపించాను ఆన్సర్. ఓకే, అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం మన సందడి సందడిలో. ఎండలో ముదురు రంగులో అలాగే నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ను ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎండలో ముదురుగా నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866-2488-14 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ ఈలోపు మీ అందరి కోసం అయితే స్నేహం కోసం ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, కవిత, కృష్ణమూర్తి సో వీర్ వాయిస్లో ఒక అద్భుతమైన పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మారుతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. పెళ్లి చిత్రం నుంచి ఎస్పీ బాలుగారు అలాగే చిత్ర గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట అయితే వినేసాం. అండ్ అలాగే మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి అనమాట. మరి మన లిజినెస్ పంపించినటువంటివి చూసేద్దాం. జాప భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు సో ఇంత క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు, ఓకే. అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ పేరు పెట్టలేదండి, మీ పేరు కూడా పంపించండి. సో ఖచ్చితంగా సర్దార్ గారు, ఓకే సర్దార్ గారు ఉత్తరాఖండ్ నుంచి. అండ్ అలాగే రాజుల నుంచి జయన్న గారు పంపించారు ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు, ఓకే. అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రామన్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే చీమలపండి జ్యోతుల రాజారావు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ నైతుల్లా గారు భవానీ పేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి. అలాగే గోర్లకాన్ దొడ్డి నుంచి ఎల్లప్ప జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి స్వప్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కుంకునూరు దేవనకొండ కర్నూలు జిల్లా నుంచి వీరేంద్రనాథ్ పటేల్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు

నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్, దామర్ల చిన్నమస్తాన్ రావు పెద్ద మస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈరోజు మంచి మంచి సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, అభినందనలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామ్లా గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఆత్మకూరు నుండి ఆశీష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఎండలో ముదురు రంగులో అలాగే నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ని ఫోటోక్రోమిక్ లెన్సెస్ అని అంటారనమాట. సో వాటినే ట్రాన్సిషన్ లెన్సెస్ అని కూడా పిలుస్తారు. సో ఈ రెండిట్లో ఏది పంపించినా కూడా కరెక్ట్ ఆన్సరే. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సూర్యబాబు గారు అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి పంపించారు. సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అలాగే పూజారి ధనంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుండి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నార ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నార ఏది? మరి మీ ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ ఉండండి. 0866 2488 14 ఈ వాట్సాప్ నెంబర్కి బొంబాయి ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే చిత్రగారి వాయిస్లో వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట అయితే వింటూ

0: क्या बात बोला चिड़िया, मेरा दिल तिथर पिथर हो गया।
1: अयो मिम्मल का నేను నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే అంతే అంతేనండి

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చూసేద్దాం. మురళీ గారు హాయ్ అంటూ పంపించారు. హాయ్ అండి. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను గారు సోయింద క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అపల్రాజ్ గారు పెడన జోగానంద్ర కాలేజ్ నుండి సూపర్ పాటల సెలక్షన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే వీరేంద్రనాథ్ పటేల్ గారు కుంకునూరు కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. జయం బాషా గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు కానీ కాదండి. శ్రీ వైష్ణవ్ చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోలకాన్ దొడ్డి నుంచి ఎల్లప్ప జయమ్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వరరావు గారు ఓకే వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వివేక్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొదుమూరు ముల్లగుర్తి విలేజ్ నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుండి.

అలాగే సూరిబాబు గారు కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. భాష గారు మైల్కూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గణేష్ గారు బెల్జియం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి గారు, శైలజ, ప్రవీణ కరెక్ట్ ఆన్సర్. అలాగే చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు హలో అంటూ. అండ్ ఇంకా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. నన్ను నుండి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నుండి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. పెడ నుండి ప్రభాకర్ రావు, గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర కాలనీ నుండి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేది జనపనార, అది జూట్ అన్నమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. దేవతల గురువు ఎవరు, అలాగే అసురుల గురువు ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. దేవతల గురువు ఎవరు, అలాగే అసురుల గురువు ఎవరు? సో మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం కోరుకున్న ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలుగారు అలాగే చిత్ర గారి వాయిస్లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
3: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
2: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
3: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
2: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
3: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
2: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
4: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

ఎస్, మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఆన్సర్ ఎవరు కరెక్ట్గా పంపించారంటే, శాంతినగర్ నుండి ఓకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, పడే నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, రాజుల నుంచి జయనగర్ కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బృహస్పతి ఓకే అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కూర్నతల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వీరేంద్రనాథ్ పటేల్ గారు కుంకునూరు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి, ఆద్మకు నుండి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే

వివి రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. జేఎం భాష గారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనిండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం నుంచి, కలికిరి మండలం, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ కామారెడ్డి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎస్ఎం బాషా గారు మైదుకూర్ నుంచి, రైట్ ఆన్సర్. పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోర్లకాందొడ్డి నుంచి, కరెక్ట్ ఆన్సర్. పడ నుంచి ప్రభాకర్ రావు గంగా భవానీ గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి గారు, సో కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ గారు, కరెక్ట్ ఆన్సర్. దామర్ల చిన్న మస్తాన్ రావు అలాగే పెద్ద మస్తాన్ రావు గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. వీరభద్రాపురం నుండి వీర కనకారావు గారు, పార్వతి గారు, కరెక్ట్ ఆన్సర్. విఖ్యాత్ గారు చిట్టూరు నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి. అలాగే రైట్ ఆన్సర్ పంపించారు తలారి స్వామి గారు, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే సూరిబాబు గారు, అలాగే కళ్యాణి గారు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయిపల్లి నుంచి, రైట్ ఆన్సర్. మురళి గారు ట్రై చేస్తానండి, ఎందుకంటే వాయిస్ సరిగా లేదు. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి నుంచి. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజ్ గారు, సో ఎప్పట్లానే ఈరోజు సందడి సందడి సూపర్ సాంగ్స్తో సూపర్ సక్సెస్ అయింది అంటూ పంపించారు. ఓకే, అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. అసురుల గురువు శుక్రాచార్యుడు, అలాగే దేవతల గురువు బృహస్పతి, సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా కడప సుబ్రహ్మణ్యం రామప్రసాద్ గారు, సో రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి ఇది ఇవాల్టి మన సందడి సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఎస్పి బాలుగారు అలాగే చిత్ర గారు వాయిస్లో, రాజ్ కోటి గారు మ్యూజిక్ అందించిన, వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి బంగారు బుల్లుడు ఈ చిత్రం నుంచి మరొక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రాంలో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో 6 లైన్ల ద్వారకా సొరంగం

నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,970 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ నుంచి కబ్రాయి వరకు 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం లభించింది. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో ఏర్పాటు చేయనున్నట్లు, దీని ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇకపై అన్ని ఏసీ బస్సులు వస్తాయని, వాటిలోనూ స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ది చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ మధ్యాహ్నం విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాల్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రధానంగా బాలికలు 71% ఉత్తీర్ణత సాధించినందుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పామర్రి మండలం కనుమూరులో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఈరోజు 1,53,00,000 వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా 2026 విద్యా సంవత్సరానికి యూజీ పీజీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు 15 సెప్టెంబర్ చివరి తేదీ కాగా, మరిన్ని వివరాలకు 08941462844162844164 సంప్రదించాలని సంచాలకులు ప్రొఫెసర్ డి అప్పలనాయుడు సూచించారు. భారతీయ రైల్వేల్లో 32,438 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించిన పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్ఆర్బీ స్కోర్ కార్డులను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. మరి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో మనమైతే వినబోతున్నాం వన్ సింగర్ సాంగ్స్ అనమాట. సో మరి ఈరోజు మనం ఎవరి పాటలు వినబోతున్నాం అంటే స్వర్ణలత గారు. సో స్వర్ణలత గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ అందరికోసం అయితే వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ ఆన్ వివిధ ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వరకైతే మీరైతే విన్నారు కదా మరి వివిధ ప్రోగ్రాంలో స్వర్ణలత గారి వాయిస్లో అద్భుతమైనటువంటి పాటల్ని. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందనమాట. అండ్ మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో మళ్ళీ మంచి టాపిక్స్తో మళ్ళీ అయితే కలుద్దాం. Stay happy, stay healthy, and this is your RJ Samata signing off.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మనందరికి తెలిసిన విషయమే, మన కల్చర్, మన హెరిటేజ్, మన ట్రెడిషన్ ఎంత గొప్పదని. కానీ మనం ఇవన్నిటి గురించి మర్చిపోయి మానేసి టాక్ ఎక్కువ అవుతుంది, వర్క్ తక్కువ అవుతుంది. ఏదో ట్రెడిషన్ కదా, దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామే కానీ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయటం లేదు, అవలంబించట్లేదు. భారతీయ సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి, ఆధునిక భారతీయ సామాజిక నిర్మాణం యొక్క కారణాలు, ఆధారాలను అర్థం చేసుకోవడానికి, ప్రాచీన భారతదేశంలోని వ్యక్తుల జీవిత చక్రం అర్థం చేసుకోవడానికి, ఈ వైవిధ్యం ఏమిటి, డైవర్సిటీ ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియా, మన కంట్రీ చాలా విస్తారమైన సంస్కృతికి, సామాజిక వైవిధ్యం అంటే డైవర్సిటీ, యూనిటీ కలిగిన ఒక భారీ దేశం. చారిత్రక దృక్కోణం నుండి భారతదేశం ఏషియా, యూరోప్లోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారి కేంద్ర

0: విచిత్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా వారు ఒక సంస్కృతికి వైవిధ్యాన్ని ఏర్పరుస్తారు. ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క సామాజిక నిర్మాణం ఆ నిర్దిష్ట ప్రాంతం యొక్క సంస్కృతికి నిబంధనలు మరియు విలువల ద్వారా ప్రభావితమవుతుంది. ఒక తెగ అనేది ఒక సాధారణ పేరును కలిగి ఉన్న ఒక సాధారణ మాండలికాన్ని మాట్లాడే ఒక సాధారణ భూభాగాన్ని ఆక్రమించే లేదా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో కల్చర్స్ ఉన్నాయి, మనకు ట్రెడిషన్స్ ఉన్నాయి. ఆ డైవర్సిటీలో చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. ఒకే తెలుగు మనము డిఫరెంట్ సిటీలో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా, ఇంత డైవర్సిటీని మనము ఎంజాయ్ చేయాలి. అసలు ఫస్ట్ మన ట్రెడిషన్ ఏంటి, మన కల్చర్ ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఒక గ్రేట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ లైఫ్. దాదాపు అందరూ భారతీయులకు కుటుంబం అత్యంత ముఖ్యమైన సామాజిక యూనిట్. వేరే వాళ్ళకు లేదని కానివ్వండి, బట్ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్సెల్స్, విల్ రెస్ట్రిక్ట్ ఇట్ టు దట్. ఆధునీకరణ పట్టణీకరణతో ఇప్పుడు చిన్న చిన్న గృహాలు అయిపోయాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. మన కంట్రీలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అలాంటి కల్చర్ ఏంటి, ఆ ట్రెడిషన్స్ ఏంటి, మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకోబోతున్నాము మీ చేతంతో ఇన్ టుడేస్ వెనల.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆచారాలు సంప్రదాయాలను మీకు చూపించడానికి, ఈ అద్భుతమైన దేశం గురించి మీకు ఒక అనుభూతిని కలిగించడానికి మీరు సందర్శించాల్సిన ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి మేము గైడ్ చేస్తాం మిమ్మల్ని వెనల ప్రోగ్రాంలో, సో దట్ యుల్ అండర్స్టాండ్ ద ట్రెడిషన్ కల్చర్స్ బెటర్. భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారాలు సాంప్రదాయాల్లో ఒకటి నడాలు అంటారు. ప్రాంత ప్రాంతానికి కొంచెం మారుతూ ఉంటుంది, బట్ మన లోపలున్న అఫెక్షన్ రిమైన్స్ ద సేమ్. దీని అర్థం నీలోని దైవానికి నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం వస్తుంది. దీని అర్థం అతిథి దేవుడితో సమానం. భారతీయ సంస్కృతిలో అతిథులకు ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాముఖ్యత ఇవ్వబడింది. సంభాషణ సందర్భాన్ని బట్టి అవును ధన్యవాదాలు లేదా అర్థం చేసుకున్నట్లు సూచించే భారతీయుల తల వణుకు కూడా మీరు ఎదుర్కోవచ్చు. మన ట్రెడిషన్ లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ యూనిట్. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఒకప్పుడు ఉండే, అంటే ఒక్క జనరేషన్ ముందుకెళ్ళినట్టయితే కూడా ఉమ్మడి కుటుంబాలు చాలా ఉండేవి. నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ ఇలా అందరూ కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట. ఇంకా దే ఆల్ హ్యాడ్ వన్ కామన్ కిచెన్. దీంట్లో ఏంటంటే ఇంట్లో లేడీస్ అందరూ ఒక్కొక్కరు వారాలకు, మనకు ఇప్పుడు ఆఫీస్లో రోస్టర్ వేస్తారు కదా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని షిఫ్ట్ అని కొత్త కొత్త మనం పదాలు పెట్టుకున్నాం కదా, ఇలా ఆడవాళ్ళకు ఒకరు బట్టలు చూసుకుంటే ఇంకొకరు పిల్లల్ని చూసుకోవాలి, ఒకరు వంట చేసుకోవాలని ఇలా కోడళ్ళకంతా ఒక్కొక్క పని అప్పజెప్పేవాళ్ళు. ఇంకా అది రొటేషన్లో ఉండేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని పనులు నేర్చుకోవాలని. దే యూస్ టు కీప్ చేంజింగ్ దట్ సిస్టమ్, ఆఫన్ వారానికో లేదా మంత్కి ఒకసారో అలా చేంజ్ చేసేవారు. మొత్తం కుటుంబం తరపున ఆర్థిక సామాజిక నిర్ణయాలు తీసుకునే సీనియర్ వాళ్ళు, అంటే అందరికంటే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు. అండ్ దేవర్ వెరీ వైస్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఆదాయం ఉమ్మడి సమూహంలోకి వెళ్తుంది. ఇది అన్ని సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆల్ ద పీపుల్ విల్ ఎర్న్ అండ్ దే విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. అప్పట్లో ఏంటంటే డైలీ వేజెస్ కాబట్టి వచ్చేసి ఇంట్లో ఎవరైతే ఎల్డర్ ఉంటారో వారి చేతులకు ఇస్తే వాళ్ళు ఆ డబ్బుని వ్యర్థం కాకుండా, వృధా ఖర్చులకు కాకుండా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా సేవ్ చేసేవాళ్ళు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్, ఇప్పుడు కొత్త కొత్త టర్మ్స్ వచ్చాయి, టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ లిటరసీ అంటున్నారు. ట్రెడిషనల్గా భారతదేశంలో ఏంటంటే స్పెషల్ కోర్సెస్ ఎవరు వెళ్ళలేదు, ఫైనాన్షియల్ లిటరసీ అని, లేకపోతే మ్యారేజెస్లో ఎలా ఉండాలని కౌన్సిలర్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, అంతా ఫ్యామిలీలోనే అయిపోయేవి. ఇప్పటికీ కూడా పెద్దలు కుదిర్చిన వివాహం బలమైన సాంప్రదాయం. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇంకా ఎంతో కాలానికి కూడా ఇది మాత్రమే స్టాండర్డ్గా ఉంటుందని ఒక అంచనా. ఈ మధ్య ఆన్లైన్లో చూసి చేసుకుంటున్నారు, అది వేరే విషయం అండి. అంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ పేరెంట్స్ అప్రూవల్, పేరెంట్స్ డిసిషన్ ఒకవేళ తీసుకున్నట్టయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ ఇంకోటి, ఇన్స్టెడ్ ఆఫ్ ద చైల్డ్

టేకింగ్ అ డిసిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద యంగ్స్టర్ ఆర్ ద పర్సన్ టేకింగ్ అ డిసిషన్, పెద్దవాళ్ళు డిసిషన్ తీసుకుంటే చాలా మటుకు దాంట్లో తప్పులు ఉండవని తెలుస్తుంది. మన సంస్కృతిలో మనకి ఇష్టమైన ఆచారాలు మరి సాంప్రదాయాల్లో ఒకటి మన ఫుడ్. మన ఇండియాలో ప్రతి ప్రాంతానికి దాని సొంత ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. వాటిలో ఒక సిగ్నేచర్ డిష్ లేదా పదార్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకోండి. ఇక్కడ సిగ్నేచర్ డిష్ ఏంటి అంటే మనం హైదరాబాద్ బిర్యానీ అని చెప్తాము. దానికి ఏంటంటే ఇంకా ఒక్కసారి మనకున్న ట్రంప్ కార్డ్ ఏంటి అంటే హైదరాబాద్ ఇండియా మొత్తంలోనే కాకుండా వరల్డ్ మొత్తంలో కూడా దీన్ని మించిన డిష్ అంటూ ఇంకా ఏది ఉండదు. ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ అంటే కాలర్ ఎగిరేసుకొని మనం తలం పైకి పెట్టుకొని కాన్ఫిడెంట్ గా పోయినట్టు వాళ్ళమే అవుతుంది. దీనికి సరిసాటి ఇప్పటి వరకు ఏ డిష్ రాలేదండి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హైదరాబాదీ. ఒకవేళ శాకాహార వంటకాలకు ఉత్తమమైన దేశాల్లో ఒకటి కూడా మన ఇండియన్ ఫుడే అండి. దీన్ని మీరు ప్రధానంగా గుజరాత్ నార్త్ ఇండియాలో చూడొచ్చు. అంతేకాకుండా రాజస్థాన్ లో కూడా కొన్ని పాపులర్ డిషెస్ ఉన్నాయి. అదే మనము ఇట్లా బెంగాల్ సైడ్ వెళ్తే ఫిష్ కర్రీ, దీస్ ఆర్ వెరీ పాపులర్. ఇవన్నిటికీ మనము హైదరాబాద్ ఎందుకంటాము అంటే ఈస్ట్ మీట్స్ వెస్ట్, నార్త్ మీట్స్ సౌత్ అన్నట్టు నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. ఛోలే భటూరే, రోటీ, పరాఠా డైలీ పెడితే సౌత్ ఇండియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. అలాగే టిప్పికల్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. దానికి బ్యాలెన్స్డ్ గా వచ్చింది ఏంటంటే హైదరాబాద్ ఫుడ్ వచ్చింది. అటు నార్త్ వాళ్ళకు ఇటు సౌత్ వాళ్ళకు ఇద్దరికి నచ్చుతుంది. సో విత్ ఆల్ దీస్ ట్రెడిషన్స్, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, మీ ఫ్యూచర్ జనరేషన్ కి కూడా నేర్పిస్తున్నారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మీ ఆర్జే చైతన్. Call or messages on 0951522709, that's 0951522709, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela, that's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. నెల్లూరు జిల్లా పున్నపవారిపాలెంలో పేదల సేవల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దే తన లక్ష్యమని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలపడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో 50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ నెల 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రకటించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే ఎజెండాతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి గొట్టుపాటి రవికుమార్ పేర్కొన్నారు. తాడేపల్లిలో షైనింగ్ స్టార్స్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విద్యాశాఖ వ్యవసాయం లాంటిదని, ఫలితాలు వెంటనే రావు కానీ ఫలితం చేతికొచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందని, అనుకున్న ఫలితం రాకపోతే నిరాశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని విద్యార్థులకు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం 2వ విడత భీమవరం నియోజకవర్గంలో ఎల్లుండి నిర్వహిస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో అమృత్ నిధులు 9 కోట్ల రూపాయలతో 1వ విడత పనులు పూర్తయ్యాయి. దీంతో ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఐసీసీ ర్యాంకింగ్స్లో టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇషాన్ కిషన్ ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్కు వర్షం అడ్డుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 443.97 లాభంతో 76,922.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.10 లాభంతో 24,005.85 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 5:00 దాటి 3:11 అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ టైం ఏంటో మీ అందరూ తెలుసు కదా. ఎస్, మనందరూ వచ్చేసాం గీత్ గత చల్ హిందీ ఫిలిం సాంగ్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్తో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ నెంబర్తో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో మోటార్స్కు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ జీపీసీ 2.0 ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని న్యాయవాదుల ప్రతినిధులు మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారని, ఈ మేరకు ఈ చట్టం రూపకల్పన అమలు విధానంపై న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్తో లోకేష్ చర్చించినట్లు న్యాయవాదుల ప్రతినిధులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపురం నుంచి స్పెషల్ రైలుగా నడుస్తున్న నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ తొలి రెగ్యులర్ సర్వీస్ను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు బీఎల్ఓలు పూర్తి తటస్థంగా వ్యవహరించాలని, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలను

చాత్మకంగా అభివృద్ధి చేసిందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాను బీచ్లు, అడవులు, కొండలతో కూడిన అద్భుతమైన పర్యాటక సర్క్యూట్గా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆగస్టు 30న నీట్ పీజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ఈరోజు ప్రకటన విడుదల చేసింది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో స్టాక్ రిజిస్టర్లు, డీబీటీ రికార్డులు పరిశీలించగా పలు వ్యత్యాసాలు ఉన్నట్లు వారు గుర్తించినట్లు తెలియజేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్ ఐబీపీఎస్ 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6715 ప్రొబిషన్ ఆఫీసర్ పీఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 1 నుంచి జూలై 21 వరకు అధికారిక ఐబీపీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీకాంత్పై విధించిన 3 ఏళ్ల నిషేధంను ఈరోజుతో తీసివేసింది. దీంతో కేరళ 3rd సీజన్లో ఏరిస్ కొల్లం సెయిలర్స్ ఫ్రాంచైజీ సహా యజమానిగా శ్రీకాంత్ కొనసాగనున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 6 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

యా ఫ్రెండ్స్, మరి స్టూడెంట్ టైం ఎగ్జాక్ట్లీ 6 o'clock 34 minutes అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైంలో మనందరం ఎంటైపోతాం కృష్ణా తీరులో ఒక మంచి టాపిక్ కోసం. ఎప్పట్లాగే కృష్ణా తీరులో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈసారి ఎవరి గురించి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఓ గొప్ప ఆచార్యుడి గురించి చెప్పేస్తాను. ఆయన పాటలు రాయని అవసరం లేదు, ఆయన మాటలే పాటలుగా మారిపోతాయి. ఆయన మాట ఈనాటికి తెలుగునాట ప్రతి పూట ఏదో చోట వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చిత్రసీమలో గీత రచయితగా రాణించాలనుకునే వారు ఆయన బాటనే ఎంచుకుంటూ ఉంటారు. అలతి అలతి పదాలతోనే అనల్పమైన అర్థాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన కలం పలికించిన పాటలు ఈనాటికి తెలుగువారి మనసుల్లో చిందులు వేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికీ మనసు కవిగాను ప్రేక్షకుల హృదయాల్లో జయజయాలు అందుకుంటున్నారు ఆయన. ఆయనే ఆచార్య, ఆయన మనం ముద్దుగా పిలుచుకుంటాం మనసు కవని. ఆయన పేరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ SMS పంపించండి. ఆయన కాలం నుంచి జాలువరిన పాటలతో ఈనాటి కృష్ణ తీరాన్ని ఎంజాయ్ చేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా 1268 పట్టభద్రులకు డిగ్రీలు, 56 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా విద్యాసంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలోకి పట్టభద్రులుగా అడుగుపెడుతున్నారని పేర్కొంటూ, సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మారుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేవలం డిగ్రీ పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన ముగియకూడదని, నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి సూచిస్తూ,
1: connected to this institution. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this universe. You are entering a world that is

0: Changing at an unprecedented pace. Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technology will be one of your greatest strengths.
1: రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నప్పవారిపాలెంలో ముఖ్యమంత్రి ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్ల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని, ప్రతి నెల 62,20,000 మందికి 2,712 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం పథకం నిధులను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇచ్చాం, తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికి ఎంత మంది పిల్లలుంటే అంత మంది తల్లులకి తల్లికి వందనం ఇస్తాం. స్త్రీశక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో తిరిగే రోజు వస్తుంది.
1: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట పరిధిలో నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్లో 182,317 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 69.63% మంది బాలురు, 71.65% మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 90.22% మంది బాలురు, 89.40% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మావిగన్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా డీఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని, తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ఆధారాలతో ఖండించాలని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట వ్యాప్తంగా 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో పచ్చదనం పెంచడానికి నగర వనాలు ఉపయోగపడుతున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు ఈ వనాలు ఊపిరినిస్తున్నాయని చెప్పారు. 36 కోట్ల రూపాయలతో నగర వనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామన్నారు. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. నగర వనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వమని, ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర్ వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్.

0: యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ప్రత్యేకత.
1: నరసాపురం నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం అరుణాచలం తిరువన్నామలై ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారింది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీసును కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది జూలై 9న ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించామని, దానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో రెగ్యులర్ సర్వీస్గా మార్చడానికి అధికారుల నుండి ఆమోదం లభించిందని అన్నారు. రెగ్యులర్ సర్వీస్గా మారడంతో ఇకపై అదనపు ఛార్జీలు, రైలు ఆలస్యం, ఆకస్మిక రద్దు వంటి సమస్యలు ఉండవన్నారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం కాకుండా మానవ సేవకు అంకితమైన అత్యున్నత వృత్తి అని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. భారతదేశపు ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో, మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు ఇమ్మనేని వెంకటేశ్వరరావు, ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి. ఆ తర్వాత అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి. ఎస్, మీరందరూ అన్నట్టే ఆయనే ఆచార్య ఆత్రేయ. అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఈయన 1921 మే 7 నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గరున్న మంగళంపాడు గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల నుంచి ఆదర్శ భావాలు పలికిస్తూ పాటలు నాటకాలు రాసి అలరించారు ఆచార్య. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. విడుదలై వచ్చాక జమీన్ రైతు పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశారు. ఆత్రేయ కలం నుండి జాలువారిన పలు నాటికలు నాటకాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిలో భయం, విశ్వశాంతి, కప్పలు, గౌతమ్ బుద్ధ, అశోక్ సామ్రాట్, పరివర్తనం, ఎదురీత, ఎన్జీఓ వంటి విశేషాధారణ పొందిన నాటకాలు ఉన్నాయి. నాటకాల్లో ఆయన పలికించే పదాలు విని అనేక సినిమాల్లో జీవులు మురిసిపోయాయి. ఆత్రేయ గురించి గోపీచంద్ ద్వారా తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దర్శకులు కెఎస్ ప్రకాశ్రావు గారు తన దీక్ష చిత్రం ద్వారా ఆత్రేయను చిత్రసీమకు పరిచయం చేశారు. ఆయన రాసిన తొలిపాట జనాలను విశేషంగా ఆకట్టుకుంది. అలా మొదలైంది ఆత్రేయ గారి ప్రస్థానం. మరి వింటూనే ఉండండి ఆయన కలం నుండి జాలువారిన పాటలతో పాటు ఆయన గురించిన కొన్ని విషయాలు ఈనాటి కృష్ణ తరంలో షేర్ చేసేసుకుందాం.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో, మీరుడే ఫ్రెండ్ జానిత. అన్నపూర్ణ వారి తోడికోడలలో ఆత్రేయ రాసిన కారులో షికారికి వెళ్ళే పాట ఆ రోజుల్లో యువకులను ఎంతగానో మురిపించింది. అలాగే ముందడుగులోని కోడికారు చిన్నవాడ అనే సాంగ్ మరింతగా అలరించింది. ఇలా పాటలు రాసుకుంటూ మాటలు పలికిస్తూ ఆత్రేయ చిత్ర ప్రయాణం సాగింది. శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో ఆత్రేయ రాసిన మాటలు, ఆయన కలం పలికించిన శేషశైల వాస పాట జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ సినిమా ఘన విజయం తర్వాత ఆత్రేయ గీత రచన కూడా ఊపందుకుంది. ఆదుర్తి సుబ్బారావు ఆత్రేయను బాగా ప్రోత్సహించారు. ఆదుర్తి చిత్రాలకు ఆత్రేయ రాసిన అనేక పాటలు పండిత పామరులను రంజింపచేశాయనే చెప్పాలి. కొన్ని చిత్రాల్లో మాటలు పాటలు రెండూ ఆత్రేయనే పలికించేవారంట. సాంఘికాల్లోనే కాదు, పౌరాణిక జానపద చారిత్రక చిత్రాల్లోనూ ఆచార్య ఆత్రేయ తనదైన పందాలో పాళీని పరుగులు తీయించారు, పసందైన పాటలు పలికించారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్, సురేష్ ప్రొడక్షన్స్, విశ్వశాంతి, యువచిత్ర వంటి నిర్మాణ సంస్థలు

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తెరువులో, మీరుడు ఫ్రెండ్ జానితో. ఆత్రేయ పాటలు లేకుండా సినిమాలు తీయలేమని కొందరు నిర్మాతలు అనేవారంట. మనసు మీద పడ్డా, మనసు పడ్డా మనసున్న మనిషి ఆయన. మనసు పడే వేదన అక్షరరూపం పొందితే ఆయన రూపమే దాలుస్తుంది అంటారు. ఆయనకి మనసుకి అంత దగ్గర సంబంధం ఉంది. మనిషి, మనసు, మమత, దేవుడు, విధి, ప్రేమ, విరహం, ఇవే ఆత్రేయ కవితా వస్తువులు. వాటితోనే మనసును తాకే పాటలు రాశారు. విచిత్రం ఏమిటంటే కానీ ఆత్రేయ వాక్యం రాస్తే అది పాట అయ్యేది.

మామూలు పదాలు రాసిన 10 కాలాల పాటు నిలిచే గీతమయ్యేది. దసరా బుల్లోడు, ప్రేమ్నగర్, మూగ మనసులు, మంచి మనసులు, వెలుగునీడలు, ఆరాధన, ఆత్మబలం మొదలైన చిత్రాలు రాసిన మాటలు ఎంతగానో పాపులర్ అయ్యాయి. రచయితను బట్టి సినిమాకు ప్రేక్షకులు వెళ్ళడం అనేది మొదలయ్యింది ఆత్రేయ నుంచే. చిన్న చిన్న పదాలతో బరువైన భావాలను పలికించడం ఆత్రేయకే సాధ్యం. సినిమాకు, పాటకు రంగు, రుచి, వాసన కలిగించింది ఆత్రేయనే. సినిమా పాటకు సరికొత్త ఊపిరి పోసి దానికి సరికొత్త ఒరవడి దిద్దింది కూడా ఆయనే. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారా.

కళల తుపందిళ్ళు వీళ్ళు వీళ్ళేనో నేటి మొనగాడు చెలిమికెప్పుడు చదగాడు చెడుకెప్పుడు పగవాడు వీళ్ళ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అందులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు

చిరునాడు ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు కద్దు లేదు లేనివాడు ఆవేశం ఉన్నవాడు చార

0: చెప్తే ముసలాడు నిన్న మొన్నటి కుర్రాడు పొదులితే ఆనాటి పూజులు మరవే ముందున్న రోజులు చేసే పాత సంకళ్ళు మనుషుల్ని మన్ననేస్తాడు మనసులి మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనసులి మన నేపారు మనసులి మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దు లేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాడు కుర్రాడు వెళ్ళకి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవ్వించే సొగళ్ళు కమ్ ఆన్ ఎవ్రీబడి జాయిన్ టుగెదర్
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణాతిరులో మీరు ఫ్రెండ్ జానీతో. ఆత్రేయ మనసు కవి. మనిషి మనసు ప్రేమ దుఃఖం బ్రతుకు మరణం ప్రేయసి ప్రియులు ప్రణయం అందులోని వేదన విరహం కోపతాపాలు అలకలు కినుకులు ఆత్రేయ పాటల్లో ఒదిగిపోయాయి. మనసు గురించి ఎంతగా మనసు పెట్టి రాస్తారో, వయసు గురించి, ఆ వయసు పులకింతల గురించి, ఆ వయసు చేసే తుంటిరి పనుల గురించి అంత గడుస్తనంగా రాస్తారు ఆత్రేయ గారు. ఆచార్య ఆత్రేయ నేరుగా ప్రేక్షకుల హృదయానికి హత్తుకునేలా రాయడంలో దిట్ట. ఆయన 400కు పైగా చిత్రాలకు పాటలు మాటలు అందించడమే కాక నాటక రచయితగా, పాత్రికేయుడిగా, స్వతంత్ర సమరయోధుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. వేదాంతం వైరాగ్యం వంట పడితే చాలా ప్రమాదం, వాటి జోలికి పోకుండా ఉంటే చాలా మంచిది అని మనిషిలోని కార్యదీక్షను గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయంటారు ఆత్రేయ. మనసు మొగదే కానీ బాసుండది, దానికంటూ మనసు భాషను పాటలో పలికించిన ఘనుడు ఆచార్య ఆత్రేయ. మనసు గతి ఇంతే అంటూ మనసు స్థితిని వివరించిన దీశాలి. ఆయన మౌనమే నీ భాష, ఓ మూగ మనసు అంటూ మనసు ఏ పరిస్థితుల్లో ఎలాంటి భాష పలుకుతుందో కనుక్కున్న పరిశోధకుడు మన ఆత్రేయ. అందుకే సమకాలిక కవులు ఆత్రేయను మనసు కవి అన్నారు. మనసుపై ఎందరో కవులు, సినీగీత రచయితలు పాటలు రాసినా మనసు అన్న పదాన్ని తన హక్కుగా గైకొని ఆత్రేయలా ఉపయోగించుకున్న గీత రచయిత మరొకరు కానరారనే చెప్పాలి. వింటూనే ఉండండి ఈ పాట విన్న తర్వాత మరికొన్ని విశేషాలు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణాతరలో మీరుడే ఫ్రెండ్ జానీతో. ఆచార్య ఆత్రేయ మాటకారి, పాటకారి మాత్రమే కాదు, నటుడు, దర్శకుడు, చిత్ర నిర్మాత, జర్నలిస్ట్, స్వతంత్ర సమరయోధుడు కూడా. తెలుగు సినీ సాహిత్య చరిత్రలో భావాన్ని ప్రేక్షకుడి మనసుకి సూటిగా తాకట్టు చేయటంలో ఆత్రేయ శైలి అనితర సాధ్యం. భాష చేత భావాలను ఆయన ఎప్పుడూ వెటిచాకరి చేయించుకోలేదు. అయినా పదాలు ఆయన చేతుల్లో అతి అందంగా అమరిపోయాయి, ఒదిగిపోయాయి. ఒదుగు, ఒడుపు, జిగిజిగి జిలుగులతో అతి చాకచక్యంగా పట్టుకోవడంలోనూ ఆకట్టుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడే కాదు, ప్రసిద్ధ హస్తుడు కూడా. మాటలనే పాటలుగా మలిచిన ఆచార్యుడు ఆత్రేయ. ఆయన పొడిపొడి మాటలతో పాట రాస్తాడు, అవి కాస్త మనసును తడిపి ముద్ద చేస్తాయి. ఆయన అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టు రాస్తాడు, అది ఆపాత మధురమవుతుంది. ఆయన తీయగా చల్లగా పాట రాస్తాడు, ఆ పాట విని మనం ఆనందిస్తాం, పసిపాపలమవుతాం. అది ఆయన రచనా శైలి గొప్పతనం.

లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రేపు గుర్తుందిరా గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.

0: జ్ఞాపకం వద్దురా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తెలుగులో, మీరుడు ఫ్రెండ్ జానీతో. పాలబొగ్గుల పసిరిదాన అని రాసి గొప్ప సౌమ్యవాద కవి అని అనిపించుకున్నాడు ఆయన. ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులో రాసి గొప్ప భావకవి ఏమో అనే సందేహం కలుగజేశారు ఆయన. నేను ఒక ప్రేమ పేస పిపాసిని అని రాస్తే ఇంతకు మించిన వైరాగ్య కవి లేడు అని అందరూ అన్నారు. మనసుగతి ఇంతే అని అంటే ఇతనే కదా తెలుగులో మనసున్న కవి అని శ్లాఘించారు. ఎట్లాగో ఉన్నది ఓలమ్మి అనగానే బాబోయ్ బూత్రేయ అన్నవారు ఉన్నారు. కటాక్షించేవాడు ఎవరు కోరితే అలా కటాక్షిస్తాడు. ఆత్రేయ తెలుగు సినిమా పాటకు మాటకు చేసిన కటాక్షం సామాన్యమైనది కాదు. 100 సంవత్సరాల వరకు, మరో 1000 సంవత్సరాల వరకు నిలబడేది. నా పాట నీ నోట పలకాల శిలక అని ఏ ముహూర్తాన రాశాడో ఆయన పాట తెలుగువారి నోట పలుకుతూనే ఉంది, పలుకుతూనే ఉంటుంది.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం కూడా 6:50 అయిపోయింది. మరి ఇంతవరకు ఆత్రేయ గారి గురించి విన్న కొన్ని విషయాలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయనుకుంటున్నాను. మరి ఆయన కళ నుంచి జాలివారిన ఈ సూపర్ సాంగ్తో మీకోసం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో 13 క్రీడా విభాగాలతో 3 క్రీడా అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు క్రీడా అకాడమీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ పంపిణీ విధానంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. పదే పదే రాజధాని మంత్రాన్ని జపించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని, రాజధాని రాష్ట్రానికి గుండె వంటిదని, అది స్థిరంగా ఉంటేనే పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు వస్తాయని దుర్గేష్ పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా అరికట్టాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అధికారులను కోరారు. నందిగామ మండలంలోని చందాపురం గ్రామంలో 36,15వ ఆర్థిక సహాయం నిధుల ద్వారా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు ప్రారంభించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని 7 దివ్యాంగులకు 1.7 లక్షల విలువైన ఉచిత మోటరైజ్డ్ 3 చక్రాల వాహనాలను వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఈరోజు పంపిణీ చేశారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. మోపదేవి మండలం కే కొత్తపాలెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి 3 ఇళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మండలను అదుపు చేసినట్లు బాధితులు తెలిపారు. భూ రీసర్వే ప్రక్రియలో భూ యజమానుల నుంచి అందుతున్న అభ్యంతరాలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: రే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
6: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 7:05 కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ది భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ

0: పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరుదేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 980,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कम्प्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలీతో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

0: భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 7:15 దాటి 30 సెకండ్లు అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైంలో మనందరూ వచ్చేసాం మనసును మనసాయిలో మన మదిదొచ్చే పాటలతో పాటు నేను అడిగే సరదా ప్రశ్నలకు అంతే సరదాగా జవాబులు పంపించే టైం. మరి ఈనాటి మనసును మనసాయిని స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసులు మనసులో, మీరేడో ఫ్రెండ్ జానీతో. ఫ్రెండ్స్ మరి నేను ఒక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను, ఆ పాట వినండి. ఆ చిత్ర దర్శకుడు, ఆ సినిమా డైరెక్టర్ పేరు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ SMS చేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసేలో మీరేడు ఫ్రెండ్ జానీతో. మరి నేను అడిగిన ప్రశ్నకు ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేసారో చూసేస్తా. ఓకే ఫ్రెండ్స్, రాజోలు నుండి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత కానూరు నుంచి తాతారావు, పెనం జోగానందరావు కాల నుంచి అప్పలరాజు, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా, అనంతపురం నుంచి అనురాధ, నెక్స్ట్ వచ్చేసి రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, కీర్తి కూచినపూడి నుంచి, నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, కనకారావు పెడన్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. వీరంతా ఓకే, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గణేష్ రాజు శ్రీవాస్తవ కోనాపూర్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను అడిగిన ప్రశ్నకు వీరంతా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత నేను ఇంకొక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను, ఆ పాట వినండి. ఆ సినిమా దర్శకుడు మరియు సంగీత దర్శకుడు, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీరే ఫ్రెండ్ జానీతో. మరి కరెక్ట్ ఆన్సర్లు పంపించేసిన వారు ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, తర్వాత రాజోలి నుండి జయన్న, ఆ తర్వాత కానూరు నుంచి తాతారావు, బాలాజీ ఫ్రమ్ వనస్తపురం హైదరాబాద్, ఆ తర్వాత కనకారావు పేడన్ నుంచి, ఆ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, తర్వాత దస్తగిరి సంధ్య పొరుదుటూరు కడప జిల్లా నుంచి, పెడన జోగానందరావు కాలం నుంచి అప్పలరాజు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, గణేష్ రాజు శ్రీవాస్తవ కోణపూర్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎంఆర్హరి యశోద జానకీరాజు, తర్వాత పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నెక్స్ట్ వచ్చేసి కోమల సాయి ఫ్రమ్ కూచినపూడి, సాయిరం బాపట్ల నుంచి, నిజామాబాద్ ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, అనంతపురం నుంచి అనురాధ, భాస్కర్ పెడన్ నుంచి, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, ఆ తర్వాత వీక్లీ ఆల్రెడీ చదివేశాను, మురహరి యశోద జానకిరాజు, గువ్వల ఋత్విక రామాపురం నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే ఓకే. యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీరే ఫ్రెండ్ జానితో. నేను ఇంకొక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేసేస్తున్నాను. అన్నీ సూపర్ సాంగ్సే, బట్ ప్రతిదీ సూపర్ సాంగ్ అని చెప్పేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పాట వినండి, సినిమా మీరు ఐడెంటిఫై చేస్తారు. ఈ మూవీలో హీరో చేసే జాబ్, ఆయన క్యారెక్టర్, ఆ మూవీలో ఆయన క్యారెక్టర్ ఏంటి? ఇంకా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఆయన ఏ జాబ్ చేస్తారో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో. మీరు జాక్ జానీతో నేను అడిగిన ప్రశ్నకు ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించారో చెప్పేస్తానండి. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కానూరు నుంచి తాతారావు, రాజోలు నుండి జయన్న, కనకారావు పేడ నుంచి పెడన్ జోగానందరావు కాలం నుంచి అప్పలరాజు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, ఆ తర్వాత దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ఆ తర్వాత పాలెంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, గువ్వల రుత్విక ఫ్రమ్ రామాపురం నుంచి, ఆ తర్వాత మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పిదమస్తానరావు, డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, తర్వాత వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద జానకిరాజు, ఆ తర్వాత అన్నపూర్ణ కుజ్జనపడు నుంచి, ఓకే ఆ తర్వాత కే నేతాజీ, గోపి, మంజుల, సత్యవీడు తిరుపతి జిల్లా నుంచి, గణేష్ రాజు శ్రీవాస్తవ కొనపూర్ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే ఓకే, ఇప్పుడే చదివేస్తాను అది కూడా.

యా ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ నేను ప్లే చేస్తున్నాను. ఆ పాట వినండి. ఆ చిత్ర దర్శకుడు, మీరు వింటున్న పాట సినిమా దర్శకుడు డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసులో మనసులో మీరేడు ఫ్రెండ్ జానితో. మరి నేను అడిగిన ప్రశ్నకు చాలామంది ఆన్సర్లు పంపించేస్తారండి. కరెక్ట్ ఆన్సర్లు పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ఓకే, కనకారావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, రాజోలు నుండి జయన్న, ఆ తర్వాత కోమల సాయి కూచినపూడి నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, భాస్కర్ పేడన్ నుంచి, ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, పెడన్ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, గువ్వల రుత్విక రామాపురం నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఆ తర్వాత బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం హైదరాబాద్ నుంచి. ఓకే, మరి పేరు ఎవరో రాయలేదు కానీ ఆన్సర్ మాత్రమే పంపించారు. మీ పేరు రాస్తే నేను చదవగలను. మంగళగిరి నుండి దామర్ల పెదమస్తానరావు, చినమస్తానరావు, కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి, యశోద, జానకిరాజు, పాలెంపోలయ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కే నేతాజీ గోపి మంజుల ఫ్రమ్ సత్యవీడు తిరుపతి జిల్లా నుంచి, తర్వాత పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రావాలి రామకృష్ణ, విహాన్స్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి, ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, గణేష్ రాజు శ్రీవాస్తవ కోనాపూర్ నుంచి, ఆ తర్వాత ఓకే మీ పేరు చదవాలంటే కంపల్సరీ మీ పేరు పంపించండి. శంకర్, ఆ తర్వాత గోపాలకృష్ణ యనమల కుదురు విజయవాడ నుంచి, అన్నపూర్ణ కూచినపూడి నుంచి, తర్వాత శ్యామల కూచినపూడి నుంచి, రాజోలు నుండి సంధ్య, నెక్స్ట్ వచ్చేసి మురళీకృష్ణ మైసూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. యా ఫ్రెండ్స్, మరి మీరంతా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. మీకు ఒక సూపర్ సాంగ్ నేను ప్లే చేస్తాను. యాక్చువల్గా మనకి స్టూడియోలో టైం 7:47 అయిపోయింది. నేను ఒక ప్రశ్న అడిగేస్తాను, విత్ ఇన్ టైంలో కనుక వస్తే నేను కంపల్సరీ మీ అందరి పేర్లు చదివేస్తాను. నేను వినిపించిపోయే పాట ఏ సినిమాలోది, సినిమా పేరు తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసేలో మీరడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేసిన వాళ్ళు భాస్కర్ పెడన్ నుంచి, తర్వాత కనకారావు పెడన్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, కానూరు నుంచి తాతారావు, రాజోలు నుండి జయన్న, ఆ తర్వాత కొమ్మినేని రాఘవ, మానస, నిఖిల్, గోపిక, ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి, గువ్వల ఋత్విక, రామపురం నుంచి, ఆ తర్వాత పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, నెక్స్ట్ కోమల సాయి, కూచినపూడి నుంచి, పెడన్ జోగానందరావు కాలు నుంచి అప్పలరాజు, ఆ తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేషు, మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, పెదమస్తానరావు, ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి, వీక్లీ బజార్ నుండి అమర్హరి, యశోద జానకిరాజు, ఆ తర్వాత పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రావలి, రామకృష్ణ, విఘ్నేష్ విద్వాన్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి, బాలాజీ ఫ్రమ్ అనస్తరపురం హైదరాబాద్ నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి గోపాలకృష్ణ, ఎల్మల కుదురు విజయవాడ నుంచి, తర్వాత గణేష్ రాజు శ్రీవాస్త కోనాపూర్ నుంచి, వీరంతా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, స్టూడియోలో టైం కూడా 7:53 అయిపోయింది. మరి మీకోసం సూపర్ సాంగ్ నేను ప్లే చేసేస్తాను. ఓకే అండి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధులను ఈ నెల 16, 17, 18 తేదీల్లో లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి లోకేష్ ఈరోజు సాయంత్రం ప్రకటించారు. హజ్ యాత్రికులకు 2026 ఏడాదికి సంబంధించి 1,00,000 రూపాయల సబ్సిడీ విడుదల చేసినట్లు రాష్ట ప్రభుత్వ మైనారిటీ శాఖ వ్యవహారాల సలహాదారు ఎన్ఎండి షరీఫ్ తెలిపారు. 331 మంది హజ్ యాత్రికుల ఖాతాల్లో 3.31 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో అవినీతిని అరికట్టేందుకు రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఏదైనా తీవ్రమైన క్రిమినల్ లేదా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉంటే సదరు ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోతారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఫిర్యాదులను స్వీకరించి తగు చర్యలు తీసుకునేలా రాష్ట ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతున్నామని పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఏరియాలో గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, హట్స్, అమ్యూజ్మెంట్ పార్కులు అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. భీమవరంలో 58 మంది లబ్ధిదారులకు 48,06,787 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అందించారు. నంద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఈరోజు బాలికలకు ఆకతాయుల వేధింపులు, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్పై అవగాహన కల్పించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఉదయం 8:45 రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాబోయే వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 8:02:50 కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం మనందరం వచ్చేసాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్తో రెడీగా ఉన్నాను. ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ డ్యూయట్తో. దేవదాస్ చిత్రానికి సిద్ధ శ్రీరామ్ రమ్య బెహరా పాడిన పాట, శ్రీవెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి సంగీతం మణిశర్మ.

అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి దళార్ మెహందీ, అంజనా సౌమ్య పాడిన పాట, రామజోగేశ్వర శాస్త్రి సాహిత్యం, సంగీతం థమన్ ఎస్ఎస్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉప్పిన చిత్రాన్ని శ్రీ ఘోషాల్ పాడిన పాట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్టపతి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: You are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the inner talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty,
0: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,

0: మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: ఎన్డీఏ 3 మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే ఐతిహాసిక్ టర్మ్ మే బహుత్ సారే హైవే కే, రైల్వే కే, మెట్రో కే ఔర్ ఇన్ఫ్రా కే ప్రాజెక్ట్స్ బహుత్ సారే లియే గయే. సమరీ మే దేఖే తో 57 రైల్వే ప్రాజెక్ట్స్ 2,60,000 కరోడ్ కే, 36 హైవే ప్రాజెక్ట్స్ 3,70,000 కరోడ్ కే, 12 మెట్రో ప్రాజెక్ట్స్ 1,50,000 కరోడ్ కే, 5 నే ఎయిర్పోర్ట్స్ ఔర్ మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ 37,000 కరోడ్స్, ఫిర్ వాడవన్ పోర్ట్ ఔర్ షిప్ రిపేర్ ఫెసిలిటీ షిప్పింగ్ కే రిఫార్మ్స్ మిలా కే 1,50,000 కరోడ్ కరీ.
0: క్షయవ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్దతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ, టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీరామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
2: కల్ మన్రేగా కా సమాపన్ హో గయా ఔర్ మన్రేగా సే బహుత్ బెహతర్ యోజనా జిస్మే 100 దిన్ నహీ 125 దిన్ కా రోజగార్ మాంగనే పర్ మజ్దూర్ బహనో ఔర్ భాయియో కో దియా జాయేగా. వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఆజ్ సే లాగూ హో గయీ. అకేలే కేంద్ర సర్కార్ నే 95,600 కరోడ్ రూపే సే జ్యాదా కీ రాశి ఇస్ సాల్ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా కే లియే రఖీ హై. ఇత్నీ విశాల్ రాశి నా కేవల్ మజ్దూర్ భాయియో ఔర్ బహనో కో రోజగార్ దేగీ బల్కి వికసిత్ గావ్ కో బనానే మే సహాయక్ సిద్ధ హోగీ.
0: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్టు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడవ మ్యాచ్ జూలై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి రెండు మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్ హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 11న ముగుస్తుంది. ఆ తరువాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత 2 ఏళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్లో, మీరు ఎవరి ఫ్రెండ్ జానీతో. దూకుడు చిత్రానికి రంజిత్ దివ్య పాడిన పాట, సాహిత్యం భాస్కర్ పట్ల.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: గోలీమార్ చిత్రానికి చక్రీ కౌశల్య పాడిన పాట, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: పైసా వసూల్ చిత్రానికి
1: అనూప్ రూపెన్స్, జతిన్ శ్రీకావ్య చంద్ర పాడిన పాట, భాస్కర్ పట్ల సాహిత్యానికి సంగీతం అనూప్ రూపెన్స్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రానికి కార్తీక్ చిన్మయశ్రీ పదపాడిన పాట, సాహితీ సాహిత్యానికి సంగీతం గోపిస్తుందారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూటిఫుల్ మీడియర్స్ సైనింగ్ ఆఫ్ చెప్పేసేద్దాం. మరి మనందరూ ఎంటర్ అయిపోదాం మధుర స్వరాల్లోకి. నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. కనుల ముందు మెరిసే ఒక అందమైన స్వప్నం, మనసులో పలికే మొదటి ప్రేమలేక, మనసును హత్తుకునే మధురమైన జ్ఞాపకాలను, ప్రేమ యొక్క లోతైన భావాలను తెలిపే కళ్ళల్లో కళ్ళలు నింపి మనసును తన వైపుకు తిప్పుకునే మధురమైన గీతం, మనసులో ప్రతి మలుపు నిలిచే జ్ఞాపకం ప్రేమ. ఆ ప్రేమ తొలిసారి గిలిగింతలను గుర్తు చేస్తూ మధురమైన అనుభూతిని పంచే పాట ఇది. మనసు కవి ఆత్రేయ కళ నుండి జాలువారిన అద్భుత సాహిత్యం, ఎస్పి బాలు పిసిసిల గడవ నుండి ఈ సూపర్ సాంగ్తో ఈనాటి మధుర స్వరాలను స్టార్ట్ చేసేద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కళలు విరిసి మనసులు మురిసే ఈ మధురమైన సమయంలో మన సంస్కృతికి నాట్య కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుతమైన పాట. కళలకు నిలయమైన మన తెలుగు నేలపై ప్రతి అడుగులోనూ ఓ లయ, ప్రతి కదలికలోనూ ఒక దేవత్వం ఉట్టిపడే అద్భుతమైన నృత్య ఘట్టాన్ని మనం ఆస్వాదిద్దాం. కళాకారుల హావభావాలు, అభినయం మనల్ని అధోలోకంలోకి తీసుకెళ్తాయి. వేటూరి గారి అక్షరాలకు, కేవి మహాదేవన్ గారి స్వరాలకు ప్రాణం పోసినట్లు ఒక అందమైన నెమలి నాట్యం చేస్తుందా, లేక నాట్యం చేసేది ఒక నెమల అనిపించేలా ఉంటుంది ఈ పాట.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో మీరుడి ఫ్రెండ్ జానీతో. ప్రేమ అనేది ఒక అందమైన ప్రయాణం. ఆ ప్రయాణం పరిపూర్ణమైనది. మనసులు కలిసి కలలు నిజమైనప్పుడు అక్షరాలకు అందరి ఓ మధురమైన భావనను రాగాల రూపంలో వినిపిస్తుంది. ప్రతి నది సాగరంలో కలిసే వరకు తన ప్రయాణాన్ని ఆపదు. అలాగే 2 మనసులు ఒకటిగా మారే వరకు తమ అనురాగాన్ని దాచుకోవు. అలాంటి అపురూపమైన ప్రేమ ప్రవాహం, భావోద్వేగాల కలయికైన ఒక సుందరమైన పాట మీరు వినబోతున్నారు. వేటూరు సాహిత్యానికి ఇళయరాజా స్వరాలు, ఎస్పి బాలు, పి సుశీల గడవ నుండి మీకోసం.

పదాల కందని భావం, మనసును హత్తుకునే అనురాగం, ప్రతి గుండె చప్పుడు ఒకరికి అంకితమైనప్పుడు ఆ క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. జీవితంలో తోడుగా నిలిచే ప్రీతములకు మనసులోని భావాలను మాటల్లో చెప్పలేని క్షణాల్లో పాటల ద్వారా వ్యక్తం చేయడం కంటే గొప్ప మార్గం మరొకటి లేదనే చెప్పాలి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను, నిండు నూరేళ్ళ అనుబంధాన్ని వర్ణిస్తూ ఎస్పి బాలుగారి మధుర స్వరంలో ఈ సూపర్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చంద్ర

వినుత జయ దేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప స్వర విలాస హాస చతుర నయ

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో. ప్రతి హృదయాన్ని తాకే ఒక స్పర్శ ప్రేమ, ప్రతి కంటిలో మెరిసే ఒక స్వప్నం ప్రేమ, అలలపై లేచే ఆ అనురాగానికి, మౌనంగా సాగే ఆ పరిచయానికి అక్షర రూపం అనే చెప్పాలి. ప్రేమ అనేది ఒక అందమైన ప్రయాణం. అది చినుకులా మొదలై నదిలా సాగి చివరికి కడలిని ఎలా తాకుతుందో అంతకంటే అద్భుతంగా మనసును హత్తుకుంటుంది. అక్షరాలు ప్రాణం పోసుకుని గొంతులోంచి అమృతంలో జాలువరే మధురమైన ఈ పాట మీకోసం.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది హెల్దీగా.

0: హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ప్రతి హృదయంలోనూ ఒక కవితాత్మకమైన ప్రేమ భావన ఉంటుంది. ఆ భావనకు అక్షరూపం ఇస్తూ మధురమైన భావాలను మనసును హత్తుకునే స్వరాల రూపమే ఈ పాట. కవితాత్మకమైన పదాలతో సాగే ఈ మధుర గీతం వింటుంటే మనసులోని భావాలను మాటల్లో కాకుండా పాటల రూపంలో వ్యక్తపరిచే అద్భుతమైన పాట ఉంటుంది. మనసును దోచే కల్పనలతో ప్రియుడి కోసం పరితపించే మనసులో సాగే ఈ పాట మధురమైన ప్రేమలోకంలోకి మనల్ని తీసుకెళ్తుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు.

తెలుగు చిత్రశ్రీమలో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి, కానీ కొన్ని పాటలు మాత్రం కాలంతో పాటు నిలిచిపోయి ఎప్పటికీ మనసును హత్తుకుని ఉంటాయి. మాటంటే బాణంగా, మనసంటే ప్రాణంగా ఉండే ఒక అందమైన ప్రేమ కథ. ఇంట్లో రామయ్య, వీధుల కృష్ణయ్య అంటూ సాగే టైటిల్ సాంగ్ ఎలా ఉంటుందంటే, నేను చెప్పడం కంటే వింటే సూపర్గా ఉంటుంది కదా. ఎస్పి బాలు గారి మధురమైన గాత్రానికి జేవి రాఘవులు సంగీతం కలబోతగా వచ్చిన ఈ పాట మనసును ఇట్టే కట్టిపడేస్తుంది.

ప్రతి సాయంత్రం ఒక కొత్త కవితలాగే ఉంటుంది, కానీ ఆ సాయంత్రానికి ప్రేమతోడైతే ఆ అందమే వేరు కదా. మనసులోని భావాలను రాగాలను మేళవిస్తూ మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసే ఆణిముత్యం లాంటి అక్షర ప్రవాహం ప్రతి సాయంత్రం ప్రకృతి ఒలికించే అందమైన వర్ణాల కలయిక సంధ్య. ఆ సంధ్యా సమయం ప్రేమైన వారి సాన్నిధ్యం కలిసే ఆ అనుభూతే వేరు. మరి అదేంటో మనం కూడా షేర్ చేసేసుకుందాం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
6: మన జీవితంలో ఎంతో మంది పరిచయం అవుతారు, కానీ మనసును స్పృశించి మన ఆలోచనలకి కొత్త అర్థాన్నిచ్చే మధురమైన వ్యక్తులు దొరకడం అరుదు. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ఆ మధురమైన క్షణం రానే వచ్చింది. జీవితం అనే శిలని అనురాగం అనే శిల్పంగా మలిచే అద్భుతమైన భావోద్వేగం, మనసును కదిలించే గీతం, మనసులోని ప్రతి స్పందనను మమతావేశపు వెల్లువను అక్షర రూపంలో మనకు అందించిన ఆణిమత్యం ఈ పాట.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరు ఫ్రెండ్ జానీతో. ఈ పాట ఒక మనోహరమైన రాగాల జలపాతం, మనసును పులకింపజేసే మధురమైన జ్ఞాపకం. సంగీతానికి భాషతో పని లేదు, అదే రాగం ప్రాణంగా మారినప్పుడు మనసు పులకిస్తుంది. ప్రతి గుండెను తాకే ఒక రాగం ప్రతి మనసును ఒక అనురాగంగా మారుస్తుంది. వేటూరు గారి కలం నుండి జాలువారిన అద్భుతమైన సాహిత్యం ఎస్పి బాలు, సుశీల గారు తమ గాత్రంతో ప్రాణం పోశారనే చెప్పాలి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగాలే వినేసేయడానికి. మరి నేనైతే మీరు మెచ్చే పాటలతో రెడీగా ఉన్నాను. మంచి మనసుకు మంచి రోజులు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం సముద్రాల జూనియర్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మంచి మిత్రులు చిత్రానికి ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం ఎస్పి కోదండపాణి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన

0: కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు. ఆహా, ఎంత బాగుంది కదా.
1: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: మోగనోము చిత్రానికి ఘంటసాల పాడిన పాట సాహిత్యం సి నారాయణ రెడ్డి.

మోగ మనసులు చిత్రానికి ఘంటసాల పిసిసుల పైన పాట సాహిత్యం ఆత్రేయ.

0: కుబల పుల గొలుసు నా మనసుకు వేరే పనులున్నాయి నన్ను విడు.
1: నిర్దోషి చిత్రానికి ఘంటసాల పాడిన పాట సాహిత్యం సీనారాయణ రెడ్డి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలకు వస్తుంది. ఇంతటితో ఈనాటి వినిపించిన రాగాలకి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి కాసేపట్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు. ఢిల్లీ నుంచి రిలే వింటారు.

0: And in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chesterfield Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విద్యుభారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:05 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

దర్శన కర జనమన గుమా

మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్.

0: గుర్తొచ్చింది, ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.